0: ఆకులు పట్టుకుని లాభం లేదు కదా.
1: అవునమ్మా, నేనొక్కడినే అనే బద్ధకాన్ని సాకుల్ని వదిలేండి. మన నుంచే మార్పుని మొదలు పెడదాం. ఈరోజు మనం దాచే ప్రతి చుక్క పెట్రోలు రేపటి తరం నడవడానికి ఇచ్చే ఒక భరోసా.
0: అవునన్నయ్య, మరి ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ మధ్య సొసైటీలో ఇంకొకటి చూస్తున్నాం.
1: అబ్బో ఏంటో అది, ఇందాక విచిత్రం అన్నావు, ఇప్పుడు ఇంకోటి చూస్తున్నావు అన్నావు, ఏంటి విచిత్రం?
0: మరి కొందరి దగ్గర 4 పైసలు ఎక్కువ ఉండొచ్చు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే తమ అంతస్తుని స్టేటస్ ని చూపించుకోవడానికి చిన్న చిన్న సందుల్లో కూడా పెద్ద పెద్ద విలాసవంతమైన కార్లు వేసుకుని వస్తూ ఉంటారు. పైగా రోడ్డు మీద తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలు, ఆ కారు ఇంజన్ కూడా ఆఫ్ చేయరు, ఏసీ ఆపరు, అలా అని కారు ఆన్ లో ఉంచి గంటల తరబడి రోడ్డు మీద నిలబడి కబుర్లు చెప్తూ ఉంటారు.
1: అబ్బా 100కి 100 పాళ్ళు నిజం చెప్పావమ్మా. ఈ ఫాల్స్ ప్రెస్టీజ్, కార్ ఆఫ్ చేస్తే వాళ్ళ పరువు పోతుందన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. మా దగ్గర డబ్బుంది, పెట్రోల్ బిల్లు మేమే కట్టుకుంటున్నాం కదా, మీకేంటి నష్టం అని చాలా డాంబికాలు పోతూ ఉంటారు. కానీ వాళ్ళు మర్చిపోతున్న పెద్ద నిజం ఏంటి అంటే, మన దగ్గర డబ్బుంటే బంకులో పెట్రోల్ కొనుక్కోగలం, కానీ భూమిలో కరిగిపోతున్న ఆయిల్ నిల్వల్ని మన డబ్బుతోటి తిరిగి సృష్టించుకోలేం కదా.
0: అదే కదన్నయ్య, మరి పెట్రోల్ అనేది కేవలం మీ యొక్క సొంత ఆస్తి కాదు, అది దేశ సంపద, ఈ భూమి అందరికీ ఇచ్చిన సహజ వనరు. డబ్బుంది కదా అని నువ్వు లీటర్ల కొద్దీ ఇంధనాన్ని గాల్లోకి పొగ రూపంలో తగిలేస్తుంటే రేపు డబ్బు లేని పేదవాడు కనీస అవసరానికి కూడా పెట్రోల్ దొరక్క అల్లాడిపోవాలా? ఇంత స్వార్థం, ఇంత అహంకారం అస్సలు మంచిది కాదు. కారు ఏసీలో కూర్చుని గొప్పలు చెప్పుకోవడం కాదు, సామాజిక స్పృహ కలిగి ఉండటమే నిజమైన గొప్పతనం.
2: బాగా ఎండగట్టేసావమ్మా. ఇలాంటి వాళ్ళ వల్లే రోడ్ల మీద ట్రాఫిక్ జాములు, పొగ కాలుష్యం అన్ని ఎక్కువ అవుతున్నాయనుకో. అంతస్తు చూపించుకోవడానికి రోడ్లు వేదికలు కావు.
1: నిజంగా పర్యావరణాన్ని కాపాడడానికి సైకిల్ తొక్కో లేదంటే ఎలక్ట్రికల్ బండి వాడో మన సంస్కారాన్ని చూపించుకోవాలి. ఈ ఆడంబరాల కోసం, బడాయిల కోసం ఇంధనాన్ని గొల్ల చేయడం చూస్తుంటే నిజంగా సిగ్గుచేట అనిపిస్తుందమ్మా.
0: మరి సహజ వనరులను వృధా చేయకూడదు. ప్రతిష్ట కోసం చేసే పనులు రేపటి తరాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. మరి కారులో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా ఎవరైనా కనిపిస్తే ముందు బండి పక్కన ఆపి ఇంజిన్ ఆఫ్ చేసి మాట్లాడటం అలవాటు చేసుకోండి. మన బాధ్యతాయుతమైన ప్రవర్తనే మన అసలైన హోదా.
1: చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. మన ఊళ్ళో జనాలు కూడా చాలా రకరకాలుగా ఉంటారమ్మా. వాళ్ళు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. మొదటి రకం వాళ్ళని చూస్తే మైలేజ్ మహానుభావులు అనొచ్చు. వెళ్ళి వీళ్ళు బండి కొనేటప్పుడు దేశ భద్రత గురించి అడుగుతారో లేదో తెలియదు, కానీ లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది అని షోరూమ్ వాటి పదే పదే అడుగుతూ ఉంటారు. తీరా బండి కొన్నాక రోడ్డు మీద వెళుతుంటే ఎక్కడైనా చిన్న డౌన్ కనిపిస్తే చాలు, వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసేసి బండిని గాల్లో తేలుతున్నట్టు న్యూట్రల్లో పోనిస్తారు. ఆ కాస్త పెట్రోల్ మిగిలితే వీళ్ళు కోటీశ్వర్లు అయిపోతారన్నమాట.
0: అవునయ్య, మరి వాళ్ళని చూస్తే భలే నవ్వొస్తుంది. ఇక రెండో రకం వాళ్ళు ఉంటారు, బిల్డప్ బాబులు. మరి వీళ్ళకి వీధి చివర ఉన్న సెలూన్ షాప్ కి వెళ్లాలన్నా సరే హెల్మెట్ పెట్టుకోరు, కానీ రేసింగ్ బైక్ తీసి పెద్దగా సౌండ్ చేస్తూ వెళ్తారు. ఆ వెళ్లి 500 మీటర్ల దూరానికి లీటర్ పెట్రోల్ తాగించేస్తారు. పోనీ అంత అర్జెంట్ గా వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే ఆ షాప్ పరుగు మీద కూర్చుని గంటల తరబడి ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తారు. మరి వీళ్ళ షోలకి పెట్రోల్ బంక్ వాళ్లే కదా హారతులు ఇవ్వాలి.
1: ఇక మూడు రకం భలే విచిత్రం అమ్మ. వీళ్ళు ఫిట్నెస్ వీరులు. వీళ్ళు పొద్దున్నే లేచి 5,000 రూపాయలు బ్రాండెడ్ షూస్ వేసుకుని చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకుని జిమ్కి వెళ్ళి ట్రెడ్మిల్ మీద నడవడానికి ఇంట్లో నుంచి బైక్ వేసుకుని వెళ్తారు. ఆ జిమ్ ఉండేదేమో 1/2 కిలోమీటర్ దూరంలో, అక్కడికి బైక్ మీద వెళ్ళి అక్కడ ట్రెడ్మిల్ మీద 1/2 గంట నడిచి మళ్ళీ అదే బైక్ మీద ఇంటికి వస్తారు. ఈ లాజిక్ ఆ దేవుడికి తెలియాలనుకో. నడక మీద అంత ప్రేమ ఉంటే ఇంట్లో నుంచే నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, దానికి కూడా బైక్ ఎందుకు చెప్పు.
0: నిజమే అన్నయ్య. మరి వీళ్ళందరినీ చూస్తుంటే ఒక్కోసారి కామెడీగా ఉన్నా మరికొన్నిసార్లు భయం వేస్తుంది. ఇంకొందరు ఉంటారు ఫ్యామిలీ ప్యాక్ రైడర్స్, ఒకే బైక్ మీద భార్య, భర్త, 3 పిల్లలు, వెనకాల మార్కెట్ సంచులు. అబ్బా ఆ బండిని చూస్తేనే పాపం అనిపిస్తుంది. బండి మైలేజ్ రాక ఏడుస్తుంటే వీళ్ళేమో పెట్రోల్ రేట్లు పెంచేశారు అని తిట్టుకుంటూ వెళ్తారు. ముందు బండికి అంత భారం వేయడం ఆపితే కదా పెట్రోల్ మిగిలేది.
1: సో అందుకే లిజనర్స్, కాస్త చమత్కారంగా అనిపించినా ఇది మన చుట్టూ జరుగుతున్న పచ్చి నిజం అండి. మైలేజ్ కోసం ఇంజిన్ ఆఫ్ చేసే వింతలు మానేసి అనవసర ప్రయాణాలు తగ్గిద్దాం. జిమ్లకి బైకుల మీద వెళ్లే తెలివి తక్కువ పనులు పక్కన పెట్టేసి రోడ్డు మీద నడక సాగిద్దాం.
0: అవునన్నయ్య, మరి ఇప్పటి వరకు మనం జనాలు చేస్తున్న తప్పులు చూసి నవ్వుకున్నాం, అలానే విమర్శించుకున్నాం, కానీ కేవలం తప్పులు ఎత్తి చూపితే సరిపోదు కదా. అసలు ఒక బాధ్యత గల పౌరుడిగా మనం నిత్య జీవితంలో ఎలా నడుచుకుంటే ఈ పెట్రోల్, గ్యాస్, ఆయిల్ సంక్షోభం నుంచి బయటపడగలమో

0: ఆ పరిష్కారాలు కూడా మళ్ళీ లిజనర్స్ కి చెప్దాం.
1: చాలా చక్కగా చెప్పావమ్మా. మార్పు అనేది మన ఇల్లే ఒక ల్యాబొరేటరీగా మొదలవ్వాలి. ఉదాహరణకి మన ఇంట్లో వాడే వంట గ్యాస్ ఉందనుకో, చాలా మంది ఆడవాళ్ళు పాలు లేదంటే కూరగాయలు ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే స్టవ్ మీద పెడతారు. దానివల్ల గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫ్రిడ్జ్ లోంచి తీసాక అవి రూమ్ టెంపరేచర్ కి వచ్చేదాకా కాస్త ఆగి ఆ తర్వాత స్టవ్ మీద పెడితే ఎంతో గ్యాస్ మిగులుతుంది. అలాగే వంట చేసేటప్పుడు మూత పెట్టడం, వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లు వాడడం వల్ల గ్యాస్ సిలిండర్ మరో 10 రోజులు ఎక్కువ వస్తుంది.
0: అవునన్నయ్య, చాలా మంచి మాట అయితే చెప్పాం. ఇక అలానే పెట్రోల్ విషయానికి వస్తే, మన ఆఫీసర్కి వెళ్ళేటప్పుడు వారంలో కనీసం ఒక్కరోజైనా నో వెహికల్ డేగా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఆ ఒక్కరోజు అందరం బస్సులు, ఆటోలు లేదా మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే రోడ్ల మీద సగం ట్రాఫిక్ తగ్గుతుంది, లీటర్ల కొద్దీ ఇంధనం ఆదా అవుతుంది. పైగా వారానికి ఒక్కరోజైనా పక్క వారితో కలిసి రైడ్ షేరింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
1: అవునమ్మా, అంతేకాదు మన వాహనాలను కూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఒక్కోసారి టైర్లలో గాలి కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి. గాలి తక్కువైతే బండి మీద లోడ్ పడి ఇంజిన్ ఎక్కువ పెట్రోల్ లాగిస్తూ ఉంటుంది. అలాగే టైంకి ఇంజిన్ ఆయిల్ మార్చడం, క్లచ్ ని అనవసరంగా నొక్కి పట్టి ఉంచకపోవడం లాంటి చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే బండి మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది. మన నిర్లక్ష్యాన్ని తగ్గిస్తే ఇంధనం దానంతట అదే ఆదా అవుతుంది.
0: ఇక లాంగ్ జర్నీలు చేసేటప్పుడు మరి గంటకి 80-90 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తే బండి ఎక్కువ పెట్రోల్ తాగుతుంది. మరి అదే 40-50 కిలోమీటర్ల ఎకానమీ స్పీడ్ లో వెళ్తే ఇంధనం చాలా ఆదా అవుతుంది. మరి ముందస్తు ప్లానింగ్ తో గూగుల్ మ్యాప్స్ చూసుకుని తక్కువ ట్రాఫిక్ ఉన్న రూట్ ఎంచుకుంటే సిగ్నల్స్ దగ్గర వృధాగా ఆగి ఉండే టైం, పెట్రోల్ రెండు కలిసొస్తాయి.
1: సో లిజనర్స్ విన్నారు కదండి, ఇంధన పొదుపు అనేది దేశం కోసం కాదండి, మొదట మన జేబు కోసం, తర్వాత మన పిల్లల భవిష్యత్ కోసం. గ్యాస్ వాడుతున్నా, పెట్రోల్ కొడుతున్నా, ఇది శాశ్వతం కాదు, తరిగిపోయే ఆస్తి అనే స్పృహ మన మనసులో ఉండాలి. మన అలవాట్లని కొంచెం మార్చుకుందాం, ఇంధనాన్ని పొదుపు చేద్దాం, రేపటి వెలుగులకి మనమే బాధ్యులం అవుదాం.
0: అవునన్నయ్య, మరి ఇప్పటి వరకు చెప్పుకున్నవి కాకుండా మరికొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. మరి ఉదాహరణకి వంట చేసేటప్పుడు కూరగాయలన్నీ ముందే కట్ చేసి పెట్టుకుని పోపు సామాన్లన్నీ పక్కన సిద్ధంగా ఉంచుకున్నాకే స్టవ్ వెలిగించాలి. చాలా మంది స్టవ్ వెలిగించి నూనె కాగుతుంటే అప్పుడు నిదానంగా ఉల్లిపాయలు కోయడం మొదలు పెడుతూ ఉంటారు. దీనివల్ల గ్యాస్ అనేది ఎంత వృధా అవుతుందో వాళ్ళకి అస్సలు అర్థం కాదు.
1: 100% నిజమమ్మా. మనం ఇంట్లో వాడే ఇన్వర్టర్లు, గీజర్లు, ఏసీల విషయంలో కూడా ముందస్తు జాగ్రత్తలు అవసరం. ఏసీ ఫిల్టర్లని నెలకి ఒకసారైనా శుభ్రం చేసుకుంటే కరెంటు బిల్లుతో పాటు ఇంధన వనరుల మీద భారం తగ్గుతుంది. ఇక పెట్రోల్ విషయానికి వస్తే ఎండ ఎక్కువగా ఉన్నా మధ్యాహ్నం పూట కాకుండా ఉదయం లేదంటే రాత్రి వేళ్లలో బండ్లో పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల ఇంధనం ఆవిరి కాకుండా కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది అంటారు పెద్దలు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే మన జేబులకి ఎంత ఉపశమనం కలుగుతుంది.
0: చాలా మంచి విషయాలు అయితే చెప్పావన్నయ్య. లిజనర్స్ మరి విన్నారు కదండి, ప్రకృతి ఇచ్చిన గ్యాస్, ఆయిల్, పెట్రోల్ లాంటి సంపదను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. లీటర్ పెట్రోల్ ధర 100 దాటిందని ప్రభుత్వం మీద కోపగించడం కాదు, ఆ లీటర్ ని 100 కిలోమీటర్లు ఉపయోగంగా ఎలా మార్చుకోవాలో మనమే ఆలోచించాలి. ఇంధనాన్ని పొదుపు చేయడం అంటే దేశాన్ని ప్రేమించడమే కాదు, మన కష్టార్జితాన్ని గౌరవించుకోవడం కూడా.
1: అద్భుతంగా చెప్పావమ్మా. సో లిజనర్స్, ఇంధన పొదుపుపై మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ మీకు ఎంతో కొంత అవగాహన కల్పించాయని ఆశిస్తున్నామండి. రేపటి నుంచి మీరందరూ కనీసం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పనులకి నడిచి వెళ్తారని, సిగ్నల్స్ దగ్గర ఇంజిన్ ఆఫ్ చేస్తారని ఆశిస్తూ మన ఈ రేడియో విష్ణు 90.4 లో సాగే ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం.
0: మళ్ళీ రేపు సరిగ్గా ఇదే సమయానికి మరికొన్ని సరికొత్త ముచ్చట్లతో, సరికొత్త విషయాలతో మీ ముందుకు వస్తాం. మరి అంతవరకు సెలవు, మరి వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: సైనింగ్ ఆఫ్, మీ ప్రసాద్,
0: మీ విజయ.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
1: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బా.
0: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
1: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100199193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, దీపం వెలగాలంటే వచ్చి తనని తాను కరిగించుకోవాలి. అలానే ఒక ఆశయం నెరవేరాలంటే నీ సుఖాలను బద్ధకాన్ని త్యాగం చేయక తప్పదు. త్యాగం లేని విజయం చరిత్రలోనే నిలవదు. అంతే కదండి, ఒక దీపం వెలగాలంటే ఒత్తి తనని తాను కరిగించుకోవాలి. అలానే ఒక ఆశయం నెరవేరాలంటే మీ యొక్క సుఖాలని బద్ధకాన్ని త్యాగం చేయక తప్పదు. మరి త్యాగం లేని విజయం చరిత్రలో నిలవదు. ఏమంటారు? ఓకే లిసినర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లవ్ స్టోరీ చిత్రం నుండి సారంగ దరియా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుద్దాల అశోక్ తేజ గారికి మీ తరపు నుండి రేడియో 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి ఈరోజు మనం కపిల మహర్షి గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదండి. మరి కపిల మహర్షి యొక్క జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుందాం. మరి కపిలుడు తల్లి అయిన దేవహూతి కుమారుణ్ణి తనకు మార్గాన్ని చూపించమని వేడుకుంది. కపిలుడు తల్లికి ఆత్మబోధ చేసి భాగవత మార్గాన్ని ఆమెకు బోధించాడు. మరి తర్వాత ఆయన సాంఖ్య యోగాన్ని కూడా ఆమెకు చెప్పాడనమాట. భక్తి యోగం కూడా దేవహూతికి ఉపాసనా మార్గంగా కూడా కపిలుడు చెప్పిన మార్గంలో దేవహూతి భూమిని విడిచిపెట్టి ఆకాశంలో దూరంగా ఒక స్థితిని ఏర్పరచుకుని ఆయన

చెప్పిన మార్గంలో తపస్సులో పరిణామం పొంది శ్రీహరిలో విలీనమైపోయింది. ఆమె పేరు మీద భూమిపై సిద్ధిప్రద అనే ఒక గొప్ప క్షేత్రం కూడా విలసిల్లింది. అనేక మంది సిద్ధులు, సాత్యులు, దేవతలు కూడా కపిలుణ్ణి పూజించారు. సముద్రుడు స్వయంగా వచ్చి స్తోత్రం చేశాడు. ఆ తర్వాత కపిలుడు సాంఖ్య మార్గాన్ని బోధ చేస్తూ శాంతచిత్తుడై ఇల్లు వదిలిపెట్టి ఉత్తర దిశగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. పుండరీకుడు అనే మహారాజు వేట కోసమని అడవికి వెళ్లి కపిల మహర్షి ఆశ్రమానికి సమీపంగా అక్కడి చెరువులో చల్లని నీరుండటం చేత ఆ నీళ్లను తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన మృగ వినోదం కోసం వచ్చాడు. కనుక ఒక లేడి పిల్ల తన ముందర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లడం చూశాక ఊరికే కూర్చున్నవాడు కూర్చోక దానిమీద ఒక బాణం వేశాడు. ఆ లేడిపిల్ల కపిల మహాముని పాదాల దగ్గరకు వెళ్లి ప్రాణాలు వదిలిపెట్టింది. సాధారణంగా అడవిలో పెరిగే సాధు జంతువులను ఆశ్రమంలో ఎవరూ చంపరు అని రాజులకు తెలుసు. పొరపాటున ఆ రాజు ఈ లేడిపిల్లను చంపాడు. వెళ్లి భయంతో గజగజా వణుకుతూ, "మహర్షి, ఈ తప్పు నేనే చేశాను. దాన్ని క్షమించవలసింది. నేను పుండరీకుడు అనే రాజును" అని తన కులగోత్రాలు చెప్పుకుని మన్నించమని వేడుకున్నాడు. అందుకు కపిల మహర్షి, "ఓ రాజా, నీటి బుడగవలే క్షణం మాత్రమే బ్రతికేటటువంటి మనుష్యుడు పశువు కంటే ఎక్కువ బుద్ధి, జ్ఞానం కలిగి ఉండి కూడా తానేం చిరకాలం జీవించబోవటం లేదు అనే విషయం తెలిసి ఉండి కూడా తనకంటే అల్పమైన జీవిని, నోరు లేని జీవిని, తనకెలాంటి అపకారం చెయ్యునటువంటి పశువును వధించి అమితమైన పాపం కట్టుకుంటున్నాడు. మరి ఇలాంటి దారుణమైన కర్మను నువ్వెందుకు చేస్తున్నావు? చదువుకున్నవాడివి, విద్యావంతుడివి, ఈ దేశాన్ని పరిపాలించే రాజు కూడా. ఈ ధర్మం నీకు తెలియదా?" అని శాంతంగా అడిగాడు. ఇంకా ఆయన, "నీకు రక్తమాంసాలు, ఆకలి, దప్పిక ఉండేటటువంటి నీ దేహం ఎలాంటిదో దానికి దాని దేహం కూడా అలాంటిదే కదా. దానికి ఆకలి, నిద్ర, మైథునక్రియ, సంతానం కలగటం, తన సంతానం ఎడల ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. వాస్తవంగా నీకు దానికి భేదమేమీ లేదు. నీ శరీరం మీద నీకు ఉండేటటువంటి మోహం ఎలాంటిదో దాని శరీరం మీద దానికి ఉండే భ్రమ అలాంటిదేనని తెలిసి ఉండి కూడా దాన్ని ఎందుకు చంపావు? ఎలా చంపగలిగావు నువ్వు?" అని అడిగాడు. మరి దానికి తనేం చెప్పాడు, మహారాజు ఏం చెప్పాడు, ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మనకి చెరుకూరి ఆదిత్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు వారందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి ఆదిత్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మీరు చెప్తున్న మాటలు, స్టోరీలు చాలా చాలా బాగుంటున్నాయని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మా నాన్నగారు వీరబాబు, మా అమ్మగారు కుమారిల 25వ పెళ్లిరోజు, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియచేస్తున్నవారు చెరుకూరి దత్తు, దేవి, కారుణ్య, కార్తీక్ తప్పకుండానండి. మరి ఈరోజు 25వ పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి మీ అమ్మా నాన్నలైనటువంటి వీరబాబు గారికి, కుమారి గారికి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా 25వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. మరి వీరబాబు గారు, కుమారి గారు, మీరు ఇలాంటి పెళ్లిరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మంచి మనుషులు చిత్రం నుండి "పెళ్ళయ్యింది" అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: వయసు ఉరికింది, సొగసు బెదిరింది, పెదవి అదిరింది, పంట నొప్పింది,
1: ప్రేమకు వేళయింది. వయసు ఉరికింది, సొగసు బెదిరింది, పెదవి అదిరింది.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి అలానే కపిల మహర్షి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి నీకు నీ శరీరం మీద నీకు ఉండేటటువంటి మోహం ఎలాంటిదో, దాని శరీరం మీద దానికి ఉండే భ్రమ అలాంటిదేనని తెలిసి ఉండి కూడా దాన్ని ఎందుకు చంపావు, ఎలా చంపగలిగావు నువ్వు అని చెప్పి అడుగుతాడు కదా. ఆయన మళ్ళీ ఇలా అంటాడనమాట, ఒకవేళ ఇలా చంపాలనుకోవడం విలాసం సరదా కోసం అంటావా, అందులో నీకు వచ్చిన ఆనందం ఏంటి, ఇంకొక జీవి హింస పడుతూ ఉంటే అది విలువిలా తన్నుకుంటూ ప్రాణం

నీవు పండితుడమైన రాజు కదా, అయితే నిన్ను నేను శిక్షించను. ఎందుకు శిక్షించనంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలే నాకు వర్తిస్తాయి. నువ్వు లేడిని చంపటం పాపమైతే నేను నిన్ను చంపటం కూడా పాపమే అవుతుంది కదా. నీకు జ్ఞానమార్గం ఉపదేశించాను, బుద్ధిగా జాగ్రత్తగా బతుకు. ఈ తుచ్చమైన శరీరం, విలాసాలు, ఆనందం మొదలైన వాటి మీద మనసు పెట్టుకోకు అని ఆయన బోధ చేశాడు. అంతే రాజులో పరివర్తనం వచ్చింది, తీవ్రమైన దుఃఖం కలిగింది. ఆ రాజుకు శూలాల్లా గుచ్చుకున్నాయి ఆయన మాటలు. తాను చేసిన నేరాన్ని గురించి ఆయన చెప్పిన మాటలతో తనను తాను క్షమించుకోలేకపోయాడు. క్షమించమని అడగాల్సిన పని కూడా లేకపోయింది. నిన్ను వదిలేశానని ఆయనే అన్నాడు, శిక్షించి ఉన్నా బాగుండేది, నిన్నేమీ చెయ్యను పొమ్మన్నాడు. ఆయన గొప్ప అహింసావాది అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. బుద్ధుడి వలె అహింసావాది, అపరమైన క్షమ కలిగినవాడు. రాజు వెంటనే వరలోంచి కత్తిని తీసి ఆత్మహత్య చేసుకుని నీ పాదాల దగ్గర పడి చనిపోతాను అని పొడుచుకోవడానికి సిద్ధమయ్యాడు. వెంటనే కపిలుడు ఆయన్ని వారిస్తూ, ఈ ఆత్మహత్య వలన మరో పాపం చేయబోతున్నావు. నీ ప్రాణాన్ని రక్షించుకోవలసిన పని నువ్వెలా చేస్తావో ఆ లేడిపిల్ల కూడా అలానే పారిపోయి చివరికి ప్రాణాన్ని రక్షించుకోలేక నా దగ్గర పడి చనిపోయింది. నిన్ను నీవు చంపుకున్నా అది కూడా హింసే అవుతుంది. దీనివల్ల నీకు జ్ఞానమోక్షాలు ఎలా కలుగుతాయి అని అన్నాడు. ఆ రాజు వెంటనే తనకు జ్ఞానబోధ చెయ్యమని అడిగాడు. పోయిన జన్మలు మనం ఏదో పుణ్యం చేస్తాం, సిరి సంపదలన్నీ వస్తాయి, భార్య పిల్లలందరూ బాగుంటారు, సంతోషమే. దానిని అనుభవిస్తున్న సమయంలో సాత్విక గుణంతో అంటే సత్యగుణ ప్రణాదుడై అనుభవించాలి. దర్పంతో ఇదంతా తన ప్రయోజకత్వం అనే భావంతో కాదు, ఇతరులను తిరస్కరించి కాదు, ఇతరులను అవమానించి తాను ధనవంతుడునని విర్రవెక్కకూడదు. ఈ సంపదలన్నీ కూడా క్షణికములనే మాట గుర్తుపెట్టుకుంటూ వాటిని అనుభవించాలి. ఎందుకంటే తనుండగానే తన పుణ్యం ఖర్చయిపోయి సంపదలన్నీ పోతాయి, సంపదలుండగానే ఆయుర్దాయం అయిపోతే తను పోతాడు. కాబట్టి ఎలాగూ వియోగం తప్పదు. ఈ రెండు విషయములలో కూడా సంపద యొక్క అనుభవం క్షణికమే. 7 తరాలు అనుభవించగలిగిన ఆస్తి ఉండవచ్చు, కానీ వ్యక్తి యొక్క అనుభవం క్షణికం మాత్రమే. ముక్తి మార్గంలో వెళ్ళి అందులో ఉండేవాడికి అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతర ఆలోచనలు ఉండకూడదు. ఏమిటో, సన్యాసాశ్రమం తీసుకున్నాను కానీ చిన్నపిల్లకు పెళ్లి చేయలేదు, ఇలాంటి ఆలోచనలేవీ ఉండకూడదు. వాటి వలన భ్రష్టత్వం వస్తుంది. ఒకనొక సమయంలో కలిగిన తీక్షమైనటువంటి వైరాగ్య ప్రవృత్తిలో వెళ్ళిపోతే మరి వెనుతిరిగి చూడకూడదు. కపిలుడు ఇంకా కొనసాగించాడు. కాబట్టి ఓ రాజా, సమస్త ధర్మములను పరిత్యాగం చేసి అంకురితుడిగా మోక్షమందు ఇచ్ఛ కలుగజేసుకో. నువ్వు ఆ మార్గంలో ప్రవేశిస్తే పుష్పితుడివి, సిద్ధి పొందితే ఫలితుడివి, అలా 3 విధములైన ముముక్షువులు ఉన్నారు అని బోధించాడు. లిజినెస్, మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం కపిల మహర్షి గురించి. అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ మరియు వారి స్నేహితులంతా కలిసి మనకి SMS చేశారు. హలో బ్రదర్, చిత్రం నుండి ప్రియ రాగాలయ అని చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, అలానే కపిల్ మహర్షి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. తర్వాత రాజు తన రాజ్యం సంపదలు వదిలిపెట్టి కపిల మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి తనను శిష్యుడిగా పరిగ్రహించమని ఆయన్ని వేడుకున్నాడు. కపిలుడు కన్నెత్తి కూడా అతన్ని చూడలేదు, పలకరించలేదు, వచ్చావా అని కూడా అడగలేదు. మామూలు మర్యాదలు కూడా ఆయనకు తెలియవా అనుకోవచ్చు. కానీ ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరిని వెంటనే ఆదరించాలో, ఎవరిని తిరస్కరించాలో దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుందని మహాత్ముల యొక్క చరిత్రలు నిదర్శనాలుగా తీసుకుని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా కపిలుడు ఆ రాజును పరీక్షిస్తున్నాడా అన్నట్లుగా ఉంది ఆయన ప్రవర్తన. ఇంకా ఈ రాజు తాత్కాలికమైన వైరాగ్యంతో నా దగ్గరికి వచ్చాడా, ఇతడికి ఏమాత్రం దీక్షుంది, మోక్షేచ్ఛ నిజంగా ఉందా అనే ఉద్దేశంతోనే అతడిని చూడలేదు. ఆ రాజు 13 అహోరాత్రులు ఆశ్రమం ముందే నిలబడి ఉన్నట్ట. కపిలుడు తనను చూడకపోయినా కదలక మెదలక ఒక దోసెడు నీళ్లు చెరువు నుంచి తీసుకుని రోజుకు ఒక్క మాటే తాగేవాడట. 13 రోజులు అలా నిలబడే ఉన్నట్ట. ఆయన్ను కపిలుడు ఆహ్వానించలేదు కూడా. మరి అప్పటిదాకా 13 అహోరాత్రాలు అలా ఉండటం చేత అతడు దృఢమైన మనస్సుతోటే వచ్చాడు అని తెలుసుకుని కన్నెత్తి చూసి, ఓహో వచ్చావా నువ్వు అని పలకరించాట కపిలుడు. మరి నా ఆశ్రమానికి ఎందుకు వచ్చావు, నీకు రాధ్యం ఉంది, నీ తండ్రి నీకు అప్పగించిన రాధ్యం కదా, లోకంలో నువ్వు ధర్మశాస్త్రం చెయ్యాలి, నీకు ఆ బాధ్యత ఉంది, నీవు క్షత్రియుడివి, పుత్రాదులకు పెళ్ళిళ్ళు చెయ్యాలి, భార్యను వదిలిపెట్టొస్తే అది అధర్మం కాదా, అలా అని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా అంటూ ఇలాంటి మాటలన్నీ చెప్పాడు కపిలుడు. ఆ రాజు వచ్చి 13 రోజులు గడిచాయి. 14వ రోజు ధర్మబోధ చేశాడు. లౌకిక ధర్మబోధ అది, అది పరీక్ష. యథార్థమైన వైరాగ్యం అతడిలో ఉండటం చేత ఏమీ చలించలేదు, సమాధానం చెప్పలేదు. అంజలి బద్ధుడై అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు కపిలుడు, మనుష్యుడికి కర్మ, భక్తి,

వైరాగ్యం, జ్ఞానం, యోగం అనేటటువంటి 5 పరిణామాలుంటాయి అనే విషయం బోధచేసి అతడికి ముక్తి మార్గం అనుగ్రహించాడు. ఆయన రాజుకు ఉపదేశించిన మహామంత్రం ఇలా అన్నమాట: పరాయ పర రూపాయ పరమాత్మాన్ పరాత్మని నమ పరమతత్యాయ పరానందాయ ధీమహి. లిజినెస్, మరి కపిల మహర్షి గురించి మరిన్ని విశేషాలు తిరిగి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో తెలుసుకుందాం. అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, మరి విష్ణు రేడియో విజయమామికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్ మధురా నగర్ నుండి కమల్ కుమార్ గారు అయితే మనకి SMS చేశారు. హాయ్ అండి కమల్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు హైదరాబాద్ మధురా నగర్లో ఉంటున్న మా పెద్దక్కయ్య అన్నపూర్ణమ్మ గారి పుట్టినరోజు, మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి అమెరికాలో ఉంటున్న వారి అబ్బాయి రాజేష్, వారి కోడలు భవానీ, మనవరాలు కోమలి, మరియు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు మరి కమల్ కుమార్, ఉషా, వర్ధన్, రేష్మశ్రీ, వినయ్ కుమార్, గుప్తా, పావని, మోక్షిత, ఆరాధ్య, మరియు వారి అన్నదమ్ముల ఫ్యామిలీ అయిన కొనగల కామేశ్వరరావు గారు, కొనగల శ్రీనివాసరావు గారు, అలానే మరి పాలూరి కామేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు అందరి తరపు నుండి కూడా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ పెద్దక్కయ్య అయినటువంటి అన్నపూర్ణమ్మ గారికి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, మరి 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి అన్నపూర్ణమ్మ గారు, మీరు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి మనం ప్రతిరోజు కూడా రోజుకొక మహర్షి

గురించి, వారి జీవిత చరిత్రల గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి అలానే ఈ రోజుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది కదా. ఈరోజు మరి శనీశ్వరుని యొక్క జయంతి, మరి అలానే శని అమావాస్య కూడా. అంటే అమావాస్య తిథి అనేది శనివారం వస్తే శని అమావాస్య అని చెప్పంటూ ఉంటాం కదండి. అలానే ఈరోజు ఆయన జయంతి కూడా. కాబట్టి మరి శనీశ్వరుడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. మరి వైశాఖ అమావాస్య నాడు శని జయంతి జరుపుకుంటాం. మరి శనీశ్వరునికి సంబంధించిన ఈ తిథిని శని అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. ఇక పురాణాల ప్రకారం సూర్యుడికి ఛాయాదేవి వల్ల కలిగిన సంతానం శనీశ్వరుడు. ఇక సూర్యుడి తాపం భరించలేక ఆయన భార్య అయిన సంధ్యాదేవి తనకు ప్రతిగా ఛాయను సృష్టిస్తుంది. ఆమె తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఛాయకు సూర్యుడికి పుట్టిన కుమారుడి శని. మరి కొంతకాలానికి సంధ్యాదేవి పుట్టింటి నుంచి తిరిగి వస్తుంది. సవతి కుమారుడు కావటంతో శనిని ఆమె సరిగా చూడదు. ఇందుకు కోపించిన శని ఆమెను కాలితో తన్నట్ట. దీనికి ప్రతిగా సంధ్య శనిని మందగమనంతో సంచరిస్తావని శపిస్తుంది. మరి అప్పటి నుండి కూడా శనికి మందుడు అనే పేరు ఏర్పడింది. ఇక సూర్యుడి చుట్టూ శని నెమ్మదిగా పరిభ్రమించడానికి కారణం కూడా ఇదే. మరి అలాని శనికి శనైశ్చర, అసిత, సప్తార్చి, క్రూరలోచనుడు, పంగుడు, రుద్రవాహనుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. మరి కృతయుగం నాటి సందర్భం ఇది. కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో శని చాలా ప్రభావం కలిగిన వాడంటూ ప్రత్యేకతలన్నీ గొప్పగా చెప్తాడు. మరి ఇదంతా విన్న శివుడికి శనిని ఎక్కువగా పొగుడుతున్నాడేమో అనిపించింది. ఇక శని అంత శక్తి సంపన్నుడైతే నన్ను పట్టుకోవాలని చెప్పు అంటూ నారదుడి ద్వారా శనికి వర్తమానం పంపిస్తాడు పరమేశ్వరుడు. మరి శని కూడా ఇందుకు అంగీకరిస్తాడు. శని ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ నారదుడు శంకరుణ్ణి హెచ్చరించి వెళ్ళిపోతాడు. మరి పరమశివుడు ఎవరికీ తెలియకుండా ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్ళి ఓ మర్రి చెట్టు తొర్రలో దాక్కుంటాడు. తెల్లారేసరికి అక్కడ శని ప్రత్యక్షమై శివుడికి నమస్కరిస్తాడు. నా ప్రభావం వల్ల కైలాసంలో ఉండాల్సిన తమరు ఇలా అడవుల పాలయ్యారు స్వామి అని వినయంగా చెప్తాడు. శని యొక్క సమయస్ఫూర్తికి ప్రభావానికి మెచ్చుకున్న ఈశ్వరుడు ఈరోజు నుంచి ఈశ్వర అనే శబ్దం తనతో పాటు శనికి కూడా వర్తిస్తుందని వరమిచ్చాడు. ఆ ఫలితంగా శని కాస్త శనీశ్వరుడు అయ్యాడు. తన రాజ్యంలో ఏర్పడిన కరువు కాటకాలకు శని కారణమని గుర్తించిన దశరథ మహారాజు నేరుగా శనితో యుద్ధానికి సిద్ధపడతాడు. మరి ఇప్పటి వరకు నా పేరు వింటేనే అందరూ హడలిపోయి తప్పుకునేవారు. నువ్వు మాత్రమే ధైర్యంగా నాకు ఎదురు నిలబడ్డావు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నా అంటూ శని దశరథుణ్ణి ప్రశంసిస్తాడు. ఋష్యశృంగ మహర్షిని అల్లుడుగా చేసుకో. అతను అడుగుపెట్టిన చోట కరువు కాటకాలుండవని ఉపాయం కూడా చెప్తాడు. మరి శని సూచన ప్రకారం దశరథుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అల్లుడు అడుగుపెట్టిన వెంటనే అయోధ్య సస్యశ్యామలం అవుతుంది. అలానే ఒకరోజు శని హనుమంతుడి దగ్గరకు వెళ్ళి తన గురించి చెప్పుకుంటాడు. మరి నిన్ను బాధించక తప్పదంటూ తన శక్తి గురించి చెప్తాడు. సరే అంటూ హనుమంతుడు తన శిరస్సు మీద శనిని ఎక్కించుకుంటాడు. ఫలితంగా హనుమ యొక్క ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది గుర్తించిన హనుమ పెద్ద బండరాయి తెచ్చి శని నెత్తి మీద పెడతాడు. అది భరించలేక శని బరువు దించమంటూ హనుమను వేడుకుంటాడు. వెంటనే శనిని తన తోకకు చుట్టుకుని సముద్రానికి ప్రదక్షిణలు చేయటం ప్రారంభిస్తాడు ఆంజనేయుడు. దీంతో శనికి శరీరమంతా తీవ్రగాయాలవుతాయి. ఊపిరాడదు. లాభం లేదనుకుని హనుమంతుణ్ణి శరణు కోరుతాడు. నా భక్తులను నువ్వు బాధించకూడదు అని ఆజ్ఞాపించి శనిని విడిచిపెడతాడు హనుమ. అప్పటి నుంచి హనుమంతుణ్ణి ఆరాధించేవారిని శని బాధించడం మానుకుంటాడు. ఈ కారణం వలనే జాతకం ప్రకారం శనిదోషం ఉన్నవారికి ఆంజనేయుణ్ణి పూజించమని పండితులు సూచిస్తూ ఉంటారు. ఇక జాతక ప్రకారం శని కలిగించే ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే ఆయనతో స్నేహం చేయడం ఒక్కటే మార్గం. ఎప్పుడైతే శనితత్వం అర్థమవుతుందో అప్పుడు మనకు ఆయన మార్గదర్శిగా, గురువుగా సాక్షాత్కరిస్తాడు. ముందు చూపుతో ప్రవర్తించేలా మనల్ని చైతన్యపరుస్తాడు. ప్రాపంచిక సుఖభోగాల నుంచి విముక్తి కలిగిస్తాడు. వివేకంతో వర్తించేలా చేస్తాడు. కష్టానికి తగ్గ ఫలితాన్నిస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. గోచార రీత్యా ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధితులు శనీశ్వరుడి అనుగ్రహం కోసం యథాశక్తి దాన ధర్మాలు చేయడం మంచిది. ముఖ్యంగా దివ్యాంగులకు సాయం చేస్తే శనీశ్వరుడు సంతృప్తి చెంది శుభాలు కలిగిస్తాడు. బీద సాధలకు అన్నం పెడితే ఆనందంతో చేయూతనిస్తాడు. కార్మికులను ఆదరిస్తే శనీశ్వరుడు సంతృప్తి చెందుతాడు. ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం ఇవ్వటం వల్ల శని ప్రసన్నుడు అవుతాడు. ఆంజనేయుడికి ప్రదక్షిణలు, శివాలయంలో అభిషేకం చేయడం ద్వారా కూడా శనీశ్వరుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు.
లిజనర్స్, మరి రోజు శని జయంతి సందర్భంగా శనీశ్వరుడికి సంబంధించి చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక నేను కార్యక్రమానికి

ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిమ్మతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మే 16 మరి ప్రముఖ గీత రచయిత మరియు మరియు నటుడు ఉత్తేజ్ గారి మేనమామ అగు సుద్దాల అశోక్ తేజ గారి పుట్టినరోజు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుద్దాల అశోక్ తేజ గారికి మీ తరపు నుండి రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా విజయ చిత్రం నుండి శ్రీమతి జానకమ్మ గారు ఆలపించినటువంటి వేటూరు సుందరామూర్తి గారి గీతం, కొమ్మినేని చక్రవర్తి గారి సంగీత సారథ్యం, మంగళ రూపిణి మంగళదాయిని అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మీరు చెప్పిన కపిల మహర్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే వైశాఖ మాసంలో వచ్చే శని అమావాస్య రోజు శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటను ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి కపిల మహర్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే కొదమసింహ చిత్రం నుండి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాల గురించి తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

இது விஷ்ணு FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ప్రేమించి హృదయం అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. కాలేజ్కి కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాయని తెలియడంతో ఇద్దరూ ప్రిపేర్ కాసాగారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇద్దరూ సెలెక్ట్ అయి మంచి కంపెనీల్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. ప్రాజెక్ట్ వర్క్ అయ్యాక హాస్టల్ ఖాళీ చేసి చిత్తూరు ప్రయాణమయ్యాడు ప్రణవ్. మేఘన బెంగళూరుకు బయలుదేరబోతోంది. ఇద్దరూ క్యాంపస్లో ఓ చోటు కలుసుకున్నారు. ఆల్ ద బెస్ట్ ప్రణవ్ అంది మేఘన. థ్యాంక్ యూ. 2 ఏళ్లు 2 వారాలుగా గడిచిపోయాయి. కలిసి చదువుకున్నాం, భావాలు పెంచుకున్నాం, ఆరోగ్యకరమైన పోటీతో చదువులో కూడా రాణించాం, మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నాం. రేపటి నుంచి మిమ్మల్ని చూడలేను అన్న ఆలోచనే భరించలేకుండా ఉన్నాను. ఒకవేళ మీకు బెంగళూరుకి పోస్టింగ్ ఇస్తే మనం తరచుగా కలుసుకోవచ్చుగా ప్రణవ్. కలుసుకోవడం వేరు, కలిసి ఉండటం వేరు. మనం జీవితాంతం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె అర్థం కానట్లు చూసింది. మీకిష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం మేఘన. ఆమె భయంగా చూసింది అతని వైపు. అతను ఆశ్చర్యపోయాడు. తనంటే ఆమెకు ఇష్టం ఉందని, తను పెళ్లి ప్రస్తావన తెస్తే ఎంతో ఆనందిస్తుందని అనుకున్నాడు. ఆమె ముఖంలో భయం చూసి ఎంతో నిరుత్సాహం చెందాడు. ఏం మాట్లాడరు? ఆమె మౌనంగా ఉండిపోవడం చూసి అడిగాడు. నాకు పెళ్లి పట్ల ఆసక్తి లేదు ప్రణవ్. ఎందువల్ల? ప్రత్యేకంగా ఫలానా కారణం అని చెప్పలేను. మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఎంత నరకం అనుభవించిందో నేను చూశాను. చివరకు ఆయన తాగి కారు డ్రైవ్ చేయడం వల్ల ఆయనతో పాటు మా అమ్మను పోగొట్టుకున్నాను. నాకు ఎటువంటి వ్యసనాలు లేవు మేఘన. మా నాన్నకు పెళ్ళప్పుడు లేవు. హోదా పెరిగే కొద్దీ ఆయనకు దురలవాట్లు పెరిగాయి. నేను బీటెక్ చదువుతున్నప్పుడు మా ఎదురింట్లో ఓ యువకుడు ఉండేవాడు. అతనంటే మా వీధిలోని చాలామంది అమ్మాయిలకు హీరో వర్షిప్ ఉండేది. అతను ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉండేది. అయితే ఆ అమ్మాయికి నరకం చూపాడు అతను. చివరికి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత కూడా అలాంటి చాలా సంఘటనలు నా దృష్టికొచ్చాయి. వాటి గురించి తలుచుకుంటే మనసు కలచివేసినట్లు అనిపిస్తుంది. నేను పెళ్లి వద్దనడానికి ఇవన్నీ కారణాలు కావచ్చు కాకపోవచ్చు, కానీ నాకు ఒంటరి జీవితమే బాగుంది. నేను మిమ్మల్ని ఓ స్నేహితుడిగా ఇష్టపడతాను, గౌరవిస్తాను. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్, బాయ్ అని వెళ్ళిపోయాడు ప్రణవ్. వెళ్తున్నప్పుడు అతని కళ్ళల్లో నీరు తిరగడం చూసి ఆమెకు ఎంతో బాధ. అతనంటే జాలి కలిగాయి. తర్వాత మనసు దిటవుపరుచుకుని హాస్టల్ వైపు నడిచింది. ఉన్నట్టుండి ఆమెకు అంతవరకు ఉన్నదేదో కోల్పోయినట్లు అనిపించసాగింది. ఈ 2 ఏళ్లు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం తన ఆలోచనలో చోటు చేసుకున్నాడు ప్రణవ్. అతను అడిగినప్పుడు ఆలోచించలేదు, కాని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, ప్రణవ్ లేకుండా తను ఉత్సాహంగా ఆనందంగా ఉండగలదా? 4 రోజుల తర్వాత

మేఘలకు ఫోన్ చేశాడు. ఎల్లుండి ఆదివారం మా చెల్లెలికి నిశ్చితార్థం జరుగుతోంది. మీరొస్తే నేను ఎంతో సంతోషిస్తాను. తప్పకుండా వస్తాను. బయలుదేరే ముందు మీకు ఫోన్ చేస్తాను. అలాగే నేను బస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. నిశ్చితార్థం కళ్యాణ మండపంలో జరిగింది. ఫంక్షన్కు చాలామంది వచ్చారు. ప్రణవ్ అంతటా తానే బిజీగా తిరిగాడు. అయితే అంత బిజీలో కూడా మధ్య మధ్యలో మేఘల దగ్గరకు వచ్చి పలకరించడం, ఆమె టిఫిన్ భోజనాల గురించి విచారించడం ఆమెకెంతో ఆనందాన్నిచ్చింది. అంతేకాదు, ప్రణవ్ తల్లిదండ్రులు, నాయనమ్మ, చెల్లెలు మాధురి, బంధువులు అందరూ ఆప్యాయంగా మాట్లాడటం ఆమె మనసును కదిలించింది. ఫంక్షన్ అయ్యాక మాధురి ఇద్దరమ్మాయిలు సినిమాలోని ఈ చెల్లని లోగిలిలో అనే పాట పాడింది. తరువాత వరుడు పార్టీ, వధువు పార్టీల మధ్య అంత్యాక్షరి కార్యక్రమం జరిగింది. ప్రణవ్ చక్కగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇతనికి రాణి విద్య లేనట్టుంది అనుకుంది మనసులో. సాయంత్రం మేఘన ప్రణవ్ తల్లి శ్యామల దగ్గరకు వెళ్ళి, ఆంటీ నేనిక బయలుదేరతాను. ప్రణవ్ ఎక్కడికెళ్లారు అని అడిగింది. బయటికెళ్లాడు, వచ్చేస్తాళ్లే, కూర్చోమ్మా, తాంబూలం ఇస్తాను అంది శ్యామల. తాంబూలం తట్టులో చీర రవిక చూసి ఇబ్బందిగా ముఖం పెట్టి, ఇప్పుడివన్నీ ఎందుకు ఆంటీ అంది మేఘన. మొదటిసారి మా ఇంటికి వచ్చావు, పర్వాలేదు తీసుకోమ్మా. మేఘన తాంబూలం తీసుకున్నాక, ఉదయం ముహూర్త సమయంలో నీవు కట్టుకున్న చీరలో చాలా బాగున్నావమ్మా, ఆ చీర నా సెలక్షణి అంది శ్యామల. అంటే ప్రణవ్, ఆ చీర నాకు ప్రజెంట్ చేయడం మీకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగింది మేఘన. తెలుసమ్మా, దీపావళికి మేమందరం బట్టలు కొంటుంటే వాడు అన్యమనస్కంగా ఉండటం చూసి విషయం ఏంటి అని అడిగాను. అప్పుడు నీ గురించి చెప్పాడు. నేను ఓ చీర సెలెక్ట్ చేసి వాడికిచ్చి నీకు ప్రజెంట్ చేయమని చెప్పాను. అమ్మాయి ఏమనుకోదా అని వాడు అడిగితే, స్వచ్ఛమైన మనసుతో ఇవ్వు, తీసుకుంటుంది అన్నాను. వాడు మంచి మనసుతో ఇచ్చాడు కాబట్టి మొదట నువ్వు తిరస్కరించినా తర్వాత తీసుకున్నావు. తమ మధ్య జరిగిన ప్రతి విషయం తల్లితో చెప్పినందుకు ప్రణవ్పై మేఘనకు కోపం వచ్చింది. మా పిల్లలకు ప్రతి విషయం మాతో పంచుకోవడం అలవాటు. మాధురికి ఎదురైన ఈవ్ టీచింగులు, అందుకున్న ప్రేమలేఖలు, స్నేహితురాళ్లతో జోక్స్ అన్నీ మాతో చెప్పేది. ప్రణవ్ కూడా అంతే. మా ఇంటి డైనింగ్ రూమ్ మా అందరికీ ఇష్టమైన ప్రదేశం. ఇంట్లో ఉన్నా బయట తిరుగుతున్నా 8:30 అందరం డైనింగ్ రూమ్లో ఉండాలి, కలిసి భోజనం చేయాలి, అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు కలిసి పంచుకోవాలి. తన మనసును చదివినట్లే ఆమె మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయింది మేఘన. చిన్నప్పటి నుంచి మా పిల్లలకి సభ్యత, సంస్కారం ఉగ్గుపాలతో పోషిపించానమ్మా. అన్నింటినీ మించి సేవా దృక్పథం వాళ్లలో పెంపొందేలా చూశాం. వాళ్ల నాన్న ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ వెళ్లేవారు. పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. ఆయన సేవా దృక్పథం మా పిల్లలకు వచ్చింది. అందుకే వాడు వయసులో చిన్నవాడైనా హాస్పిటల్లో పెద్ద మనిషిలా మీకు సహాయం చేశాడు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పగానే మేము నిన్ను చూడకుండానే మా సమ్మతిని తెలియజేశాం. మాలో ఒకరిపై ఒకరికి అంత నమ్మకం. నువ్వు వాడి ప్రేమను తిరస్కరించినా వాడు నీపై కోపం పెంచుకోలేదు. ఎందుకంటే మేము వాడికి ప్రేమించడమే నేర్పాం, ద్వేషించడం నేర్పలేదు. కానీ ఆ రోజు నుంచి ప్రణవ్ నాకు ఫోన్లు చేయడం లేదు, మెసేజెస్ పంపడం లేదు, బొంగమూతి పెట్టి అంది మేఘన. నిన్ను తన జీవిత భాగస్వామిని చేసుకుందామని ప్రణవ్ చాలా ఆశపెట్టాడు. నీవు కాదనడంతో డీలా పడ్డాడు. మనసుకు తగిలిన గాయాలకు కాలమే మందు. వాడు కోలుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. జీవితంలో ఎదురుదెబ్బలు తగలడం మంచిదే, అప్పుడే వాటిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ప్రణవ్ కోలుకునేంతవరకే ఈ నిశ్శబ్దం. జీవితం అడ్వర్టైజ్మెంట్ కాదు కదా. ఒక్క క్షణంలో ఇట్స్ గాన్, పోయిందే అనడానికి మేఘన నవ్వింది. పెళ్లి గురించి నీ అభిప్రాయం వాడు చెప్పాడు. కాలుతుందని నిప్పుకు దూరంగా ఉండటం మంచిదే, కానీ ప్రతి వస్తువు కాలుతుందని భయపడటం అవివేకం. నీవు పేర్కొన్న ఉదాహరణ గురించి కూడా వాడు చెప్పాడు. ఈ రోజుల్లో చదువులు, పరీక్షల పేరుతో పిల్లల్ని తమ బంధుమిత్రులకు దగ్గర కానియడం లేదు చాలామంది తల్లిదండ్రులు. శుభకార్యాలకు గాని, అనారోగ్యం, ఇతర కష్ట సమయాల్లో కానీ పిల్లల్ని తల్లిదండ్రుల వెంట తీసుకెళ్తే తమ వాళ్లకు పిల్లలు దగ్గరవుతారు. అక్కడి పనులు పంచుకోవడం వల్ల వాళ్లకు బాధ్యతలు తెలుస్తాయి, బంధాలు ఏర్పడతాయి. రేపు తానేదైనా తప్పు చేస్తే ఇంతమందికి సమాధానం చెప్పాలి అన్న భయం
వారిని తప్పు చేయనివ్వకుండా

చేస్తుంది. ప్రేమించడం, ప్రేమింపబడటం మధురమైన అనుభూతులనిస్తాయి. మన కోసం ఒకరు ఆలోచిస్తున్నారు అన్న భావన ఎంత తీయనైందో ప్రేమిస్తేనే తెలుస్తుంది. నువ్వు మా ప్రణవ్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నీకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడు, లేదా పెళ్ళాడి ప్రేమించు. ఒంటరిగా జీవించడం అసాధ్యం కాదు, కానీ ఏ అనుభూతులు లేకుండా జీవించడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రపంచంలో కష్టాలే కాదు, సుఖాలు ఉన్నాయి. కిరాతకులే కాదు, దేవతలు ఉన్నారు. మనమే పరీక్షించి ఎన్నుకోవాలి. బస్ స్టేషన్కు మేకనకు వేడుకోలు చెప్పడానికి వచ్చిన ప్రణవ్ శ్రమ తీసుకుని ఇంత దూరం వచ్చారు. చాలా థ్యాంక్స్, మా ఇంట్లో మీకేం ఇబ్బంది కలగలేదు కదా అని అడిగాడు. లేదు, నాకు మీ వాళ్ళంతా బాగా నచ్చారు. మీరు మీ ఇంటిని ఎందుకు అంతగా ఇష్టపడతారో నాకు ఈరోజు అర్థమైంది. ఏ హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ బట్ ఏ హోమ్ ఈజ్ మేడ్ ఆఫ్ హార్ట్స్ అని మీరు అనేవారు. అది ముమ్మాటికి నిజం. మీ మాధురి పాడినట్లు వచ్చిపోయే అతిథులతో మీ వాకిలి కళకళలాడాలి. లక్ష్మీ సరస్వతి మేఘన పొందికగా మీ ఇంట కాపురముండాలి అంది మేఘన. ప్రణవ్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. మేఘన సిగ్గుపడుతూ నవ్వింది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై కథానిక కార్యక్రమంలో ప్రేమించే హృదయం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4.

0: మరికొద్ది క్షణాల్లో టైమ్ లైన్ కార్యక్రమాన్ని వింటారు. సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మాస శివరాత్రి సందర్భంగా కొత్త బస్టాండ్ సమీపాన ఉన్న పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, సాయంత్రం స్వామివారికి మామిడి పండ్లతో నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వైశాఖ మాసం మాస శివరాత్రి సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, రాత్రి విశేష పుష్పాలంకరణ, సహస్రనామ పూజలు చేసినట్లు ఆలయ అధికారి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన వెల్లడించారు. నత్తారామేశ్వరం క్షేత్రంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి వైశాఖ మాస దర్శనం ఈరోజు మధ్యాహ్నంతో ముగియనుంది. ప్రత్యేక పూజల అనంతరం దర్శనాలు నిలిపివేసి గర్భాలయంలోకి నీళ్లు తోడే ప్రక్రియ ప్రారంభిస్తామని ఈవో వేణు తెలిపారు. శుక్రవారం మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజాభిషేకాలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను తొలిసారిగా ఆచంటలో శుక్రవారం నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలపై 238 అర్జీలు ఇచ్చారు. మండలాల వారీగా ఆచంట పరిధిలో 129, వాసవి పనిగొండ పరిధిలో 64, పెనుమంటల్లో 28, పోడూరు మండలంలో 17 చొప్పున అందాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు సేవాభావంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తమ పరిధిలో లేని అంశాలు ఉంటే ఆ విషయాన్ని అర్జీదారులకు తెలియచేయడంతో పాటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక పీజీఆర్ఎస్లకు జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. భవిత కేంద్రాల ద్వారా వారికి ఉచిత వైద్యం, విద్య, పరికరాలు, ప్రోత్సాహకాలు అందజేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లల్ని గుర్తించేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వే చేపట్టింది. మే 4 ప్రారంభమైన ఈ సర్వేలో జూన్ 10 వరకు కొత్తగా ఎందరున్నారో గుర్తించనున్నారు. జిల్లాలో ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టీలు పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వం అందిస్తున్న భరోసాపై అవగాహన కల్పించి వారిలో ఉన్న అపోహలను, అభద్రతను తొలగిస్తూ ఉన్నారు. తమ పిల్లల వైకల్య నమోదును వారు అంగీకరించేలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. తర్వాత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన దృష్టి యాప్ ద్వారా వైకల్య స్థాయిని బట్టి సమీప భవిత కేంద్రంలో చేర్పించనున్నారు. మొదట గ్రామాల్లో పూర్తి చేసిన తర్వాత ఎక్కువ మందితో పట్టణాల్లో సర్వే చేస్తామని సహిత విద్య

జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ తెలిపారు. గోదావరి డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ అని ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాటన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పెద అమిరంలోని క్యాంపు కార్యాలయంలో కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నేటి నీటిపారుదల వ్యవస్థలు కాటన్ ముందు చూపుకు నిదర్శనమని అన్నారు. ఉండి నియోజకవర్గంలో కాలువల ఆక్రమణలు

0: సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, సాధనా పుస్తకాల్లో స్వల్ప మార్పులు చేశారు. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కొత్తగా పాఠశాలకు వచ్చేసరికి ప్రాథమిక స్థాయి విద్యార్థులు పాఠ్యాంశాలు మర్చిపోతూ ఉంటారు. దీన్ని అధిగమించేందుకు జూన్ నెలంతా సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించి అక్షరాలు, పదాలు, వాక్యాలు, కూడికలు, తీసివేతలు వంటివి చేయిస్తారు. దీనికి తగ్గట్టుగా పుస్తకాల్లో స్వల్ప మార్పులు చేశారు. సాధనా పుస్తకాల్లో ఉండేవాటికి పరీక్షల్లో వచ్చే ప్రశ్నల విధానానికి పొంతన లేకపోవడంతో చిన్నారులు అర్థం కాక ఇబ్బంది పడుతున్న సమస్యను విద్యాశాఖ గుర్తించింది. అందుకే ఆంగ్ల పుస్తకాల్లో, సాధనాపత్రాల్లో చాలా మార్పులు చేశారు. ఐచ్ఛిక ప్రశ్నలకు జవాబులు రాయడం, ఇచ్చిన వాటిల్లో విభిన్నమైన దాన్ని గుర్తించడం, వాక్యాన్ని సరిచేసి రాయడం, వాక్యాల్ని వరుస క్రమంలో ఉంచడం వంటివి ఎక్కువగా ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్ శుక్రవారం కలెక్టరేట్లో జరిగింది. డిఆర్ఓ శివన్నారాయణ రెడ్డి అర్జీలు స్వీకరించారు. సేవాభావంతో స్పందించి వారి సమస్యల్ని తక్షణం పరిష్కరించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 22 అర్జీలు రాగా వాటిలో ఎక్కువగా ఇంటి స్థలాలు, గృహాల మంజూరు, అదనపు పింఛన్ వంటివి ఉన్నాయని డిఆర్ఓ వెల్లడించారు. కాటన్ జయంతి సందర్భంగా భీమవరంలోని కాటన్ పార్కులో శ్రీ విజ్ఞాన వేదిక రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కాటన్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు కాటన్ అని అన్నారు. రైతు కార్యాచరణ సమితి ప్రతినిధులు పాతపాటి మురళీకృష్ణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి డెల్టాల్లో కాలువల రూపకర్త సర్ ఆర్థర్ కాటన్ ను తరతరాలుగా గుర్తుంచుకోవాలని జలవనరుల శాఖ ఉండి డిఈఈ భూపత్రాజు రవిప్రసాద్ రాజు తెలిపారు. ఉండి సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉండడానికి కాటన్ ప్రధాన కారణమని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ఆకివీడులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కమిషనర్ కృష్ణమోహన్ సీఐ కాళీచరణ్ వ్యాపారులకు, వాహన చోదకులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీసులు, నగర పంచాయతీ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక ఎస్ కూడలి వద్ద నుంచి పొట్టి శ్రీరాములు, వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్లు, రోజువారీ మార్కెట్, సిద్ధాపురం రోడ్ తదితర ప్రాంతాలలో రహదారికి ఇరుపక్కలా ఉన్న దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న షెడ్లు, ఇతర సామగ్రిని తొలగించారు. మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. వాహనాలను తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్ లేని, పత్రాలు లేని వాహనాలను గుర్తించారు. వాహన చోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గృహగణన కార్యక్రమ జేడి జగన్నాథం శుక్రవారం చినమిరం గ్రామాన్ని సందర్శించి అక్కడ గృహగణన ఎలా చేస్తున్నారో పరిశీలించారు. పలు అంశాలపై ఎన్యూమరేటర్లతో మాట్లాడారు. వారికి పలు సూచనలు చేశారు. తర్వాత పట్టణంలోనూ పలు చోట్ల పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ఉన్నత ఫలితాలు సాధ్యపడుతున్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని ఎంఈఓ కె లక్ష్మీనారాయణ సూచించారు. ఉణుదుర్రు బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లి శుక్రవారం కరపత్రాలు పంపిణీ చేశారు. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన అవగాహన కల్పించారు. యుక్త వయసులో బాలికలు తప్పకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీడీఎస్ సిడిపిఓ టీకేవి లక్ష్మీకాంతం అన్నారు. తోలేరు, పడమటిపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం కిశోరి వికాసం కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై మాట్లాడారు. జిల్లా బాలల రక్షణ అధికారి ఆర్ రాజేష్ మాట్లాడుతూ బాలబాలికల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టళ్లు సరికొత్త సదుపాయాలతో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్వి అరుణకుమారి తెలిపారు. జిల్లాలో 35 హాస్టల్స్ లో 1,750 మందికి వసతి సదుపాయం అందించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో 1,750 మంది వసతి పొందుతూ ఉండగా మరో 1,750 మందికి వసతి కల్పించనున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఏలూరు జిల్లా ఉప రవాణాధికారి షేక్ కరీం తెలిపారు. రవాణా శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ అధికారులతో కూడిన 5 బృందాలు ప్రైవేటు విద్యా సంస్థలు, కళాశాలలు, పాఠశాలల బస్సులను తనిఖీ చేసినట్టు డీటీసీ తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లాలో మొత్తం 849 విద్యా సంస్థల బస్సులు ఉండగా ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 78 ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన 707 బస్సులను తనిఖీ చేశామని అన్నారు. వీటిలో 179 బస్సులకు అనుమతులివ్వగా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని 528 బస్సులకు సంబంధించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలకు ప్రతిపాదించిన పనులన్నింటికీ అనుమతులు ఇవ్వాలని పుష్కరాల ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ను విప్ నాయకర్ కోరారు. శుక్రవారం అమరావతిలో స్పెషల్ అధికారిని కలిసి పలు శాఖల ద్వారా నరసాపురంలో ప్రతిపాదించిన పనుల వివరాలను అందించారు. గత పుష్కరాలకు వచ్చిన భక్తుల సంఖ్య ఈసారి ఎంతమంది వస్తారన్న అంచనాన్ని తెలిపారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: సెందో స్కిన్ అండ్ స్పెషాలిటీ.

0: క్లినిక్.
1: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్ ఎండీ డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542551117

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా, ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేవి తీయ తీయని తెలుగు మాటలతో సాగిపోయే అపురూపమైనవి, మరుపు రానివి అలనాటి తెలుగు చిత్రాల పాటలే. అటువంటి పాటల సమాహారమే మన ఆణిముత్యాలు కార్యక్రమం. రెడి విష్ణు ప్రసారం చేసే ఈ కార్యక్రమంలో మన శ్రోతలను ఎంతో ఆకట్టుకుంటోంది. అందుకే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక గంటపాటు మధ్యాహ్నం వేళ మిమ్మల్ని అలరించడానికి ఎన్నో మధురమైన పాటలతో మీ ముందుకొస్తోంది. విని ఆనందించండి.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
0: ఇన్నటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా అనురాగ బంధం చిత్రం నుంచి స్వాగతం ప్రేమతో స్వాగతం పాట మీకోసం. రాజన్ నాగేంద్ర స్వరాలు కూర్చిన ఈ పాట ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా వేటూరి సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో శరత్బాబు, జయసుధ, సరిత ప్రధాన పాత్రలు పోషించగా అనిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి పాట విందామా?

అనురాగ బంధం చిత్రం నుంచి ఎస్ జానకి బాలు గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వంశీ దర్శకుడుగా కార్తీక్ భానుప్రియ జంటగా 1985లో విడుదలైన చిత్రం అన్వేషణ. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి గానం చేసిన ఎదలో లయ పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: అన్వేషణ చిత్రం నుంచి ఎస్ జానకీ బృందం గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు బాలకృష్ణ, భానుప్రియ హీరో హీరోయిన్లుగా తాతినేని ప్రసాదరావు దర్శకత్వంలో విడుదలైన ఆత్మబలం చిత్రం నుంచి ఆకాశ వీధిలో అందాల తారవు పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఆత్మబలం చిత్రం నుంచి చక్రవర్తి స్వరపరిచిన ఆకాశ వీధిలో పాట విన్నారు కదా. తర్వాత పాట ఊరికి సోగ్గాడు. ఈ చిత్రం నుంచి పరవళ్లు తీసింది గోదారి పాట వింటారు. పాట రచన సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఇక ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి జంటగా నటించగా బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. పులి చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరగా విజయ బాపినీడు దర్శకత్వంలో శోభన్ బాబు సుహాసిని జంటగా 1985లో విడుదలైన చిత్రం మహారాజు. ఈ చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన కైలాసగిరిపైన కొలువైన స్వామి పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఆణిముచ్చల కార్యక్రమంలో మీరు ఇంతవరకు అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ

ఇరాన్ల మహిళలో గతేడాది ఇరాన్లో జరిగింది ఆ సంఘటన. హిజాబ్ సరిగ్గా ధరించినందుకు మాసా అనే యువతిని అక్కడి మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె మరణించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. ఈ ఉద్యమంలో మానవ హక్కుల ఉద్యమకారిణి నార్గీస్ మొహమ్మది తన గళాన్ని బలంగా వినిపించారు. ఆ విషయం ప్రభుత్వానికి కంటగింపుగా మారి ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇది జరిగి సంవత్సరమైంది. ఇప్పటికీ జైల్లో ఉన్న మొహమ్మది బాధితులకు అండగా తన గొంతుని వినిపించడం మాత్రం ఆపలేదు. ముఖ్యంగా ఆ దేశంలోని రాజకీయ ఖైదీలు మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా అక్కడే ఉద్యమం మొదలుపెట్టారు. కఠిన ఆంక్షల మధ్య జరుగుతున్న దమనకాండను ప్రపంచానికి వెల్లడిస్తున్నారు. ఇవి రెండూ మానవ హక్కుల పరిరక్షణ కోసం మొహమ్మది ఎంత బలంగా పనిచేస్తున్నారో చెప్పే ఉదాహరణలే. మరి ఆ ఉదాహరణలు ఏంటో తెలుసుకుందాం. ఇలా మానవ హక్కులపై పోరాడాలన్న ఆలోచనకు బీజం ఆమెకు చిన్నతనంలోనే పడింది. అన్న జైలులో ఉండటంతో ప్రతి వారం అతడి కోసం తల్లితో కలిసి ఎర్రటి ప్లాస్టిక్ బుట్టలో పండ్లను తీసుకువెళ్లడం, ఏ రోజుకా రోజు ఉరిశిక్ష వేసిన ఖైదీల పేర్లలో అతడి పేరుందేమో అనే భయంతో టీవీ ముందు కూర్చోవడం వంటివి ఆ చిన్ని మనసుపై బలంగా ముద్రవేశాయి. అందుకే ఆమె అడుగులు అటే పడ్డాయి. ఇరాన్ విప్లవానికి 7 సంవత్సరాల ముందు అంటే 1972లో జంజంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మొహమ్మది. ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి వార్తాపత్రికల్లో మహిళల హక్కులపై కథనాలెన్నో రాశారు. 1990 నుంచి ఉద్యమకారిణిగా మొహమ్మది అలు పెరగని పోరాటాలెన్నో చేశారు. తర్వాత 2003లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ లో చేరారు. హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే 13 సార్లు అరెస్ట్ అయ్యారు కూడా. 5 సార్లు జైలు శిక్షను అనుభవించారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను తొలిసారి అరెస్ట్ అయ్యి 7 జైలు శిక్షను అనుభవించారు. తర్వాత జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మరోసారి ఆమెను అరెస్ట్ చేశారు. 154 కొరడా దెబ్బలు తిన్నా 31 జైలు శిక్ష విధించినా ఆమె బెదరలేదు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి కండరాల నియంత్రణను కోల్పోవడంతో వైద్యం కోసం 2 తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. ఆపై కాస్త ఆరోగ్యం కుదుట పడ్డాక ఇరాన్లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణ శిక్షలకు వ్యతిరేకంగా గలమెత్తడంతో 2015లో మరోసారి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో పోరాటం చేయడంతో శిక్ష తగ్గింది. బయటకు వచ్చిన ఆమె గతేడాది మాసా మరణం, హిజాబ్కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మరోసారి కటకటాల వెనక్కి వెళ్లారు. అప్పటి నుంచి టెహ్రాన్లోని ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఈ అవార్డును అందుకున్నారు. నార్గిస్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 19వ మహిళగాను గుర్తింపు పొందారు. ఈ పురస్కారం కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రోనాల నగదుని అందుకోనున్నారు. మరి లిజనర్స్, నార్గీస్ మొహమ్మది గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మహిళా కార్యక్రమంలో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001 25552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, సాధారణంగా మనకి ఉండే బాధలలో బ్లాక్ హెడ్స్ ఒకటి కారణం. ఇవి కాలుష్యం, ఒత్తిడి కారణంగా ఏర్పడుతుంటాయి. ఇంట్లోనే సహజంగా వీటిని నివారించవచ్చు. మరి అవి ఎలాగో తెలుసుకుందాం. చెంచా చప్పున ముల్తానీ మట్టి, కమలా పండు తొక్కల పొడి తీసుకొని

తగినంత రోజ్ వాటర్ కలిపి మెత్తని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ పేస్ట్ను బ్లాక్ హెడ్స్ ఉన్న చోట స్క్రబ్ చేస్తూ ఉండాలి. 10 నిమిషాలాగి చల్లటి నీటితో కడిగితే సరి. ముల్తాని మట్టి చర్మంలోని అదనపు నూనెను పీల్చుకుంటుంది. మొటిమల నివారణిగాను పనిచేస్తుంది. వారానికి 2 సార్లు ఇలా చేస్తే ముఖం కాంతిమంతమవుతుంది. 3 చెంచాల చక్కెరకి స్పూన్ బాదం నూనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై రాసి మృదువుగా మర్దనా చేయాలి. ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయంటండి. చెంచా తేనెకి 1/4 చెంచా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. దీన్ని మోముకు పట్టించి 5 నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది. ఉప్పు స్క్రబ్లా పనిచేస్తుంది. తేనె చర్మానికి పోషణతో పాటు మెరుపునిస్తుంది. ఇంకా బాగా పండిన బొబ్బాయి పండు గుజ్జుకు 1/4 చెంచా శనగపిండి కలిపి దీన్ని మోముకు పట్టించి 20 నిమిషాలు ఆరనిచ్చి చన్నీళ్లతో కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. వీటితో పాటు పచ్చిపాలతో రోజు బ్లాక్ హెడ్స్ ఉన్న చోట మర్దనా చేసి గోరువెచ్చని నీటితో కడిగినా బ్లాక్ హెడ్స్ తగ్గుముఖం పడతాయి. మరి లిజనర్స్, మహిళల్లో ఇంకో టిప్ తెలుసుకుందామా? అందం సహజత్వంలోనే ఉంటుంది. మేకప్ కు ఈ సూత్రం వర్తిస్తుంది. మరి ఓ పక్క మేకప్ వేసుకుంటూ సహజంగా కనిపించడం ఎలా అనుకుంటున్నారా? అందుకోసం నాచురల్ గా కనిపించేలా చేసే మేకప్ సూచనలను పాటించాలి. నో మేకప్ లుక్ అని ముద్దుగా పిలుచుకునే నాచురల్ మేకప్ కోసం తేలికగా ఉండే ల్యూమినైజింగ్ ఫౌండేషన్, కన్సీలర్, ఐలాష్ కలర్, మస్కారా, బ్లాక్ ఐలైనర్, క్రీమ్ బ్లష్, లిప్స్టిక్ సమకూర్చుకోవాలి. చర్మాన్ని ఇలా సిద్ధం. ముఖాన్ని శుభ్రం చేసి తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ప్రైమర్తో ముఖానికి నునుపుదనం తీసుకురావాలి. మేకప్కి ముందు ముఖాన్ని ఇలా సిద్ధం చేయడం వల్ల తర్వాత వేయబోయే మేకప్తో ముఖం సహజ సిద్ధ లుక్ను పొందుతుంది. ఫౌండేషన్ చర్మపు రంగులో కలవకపోతే 2 వేర్వేరు ఫౌండేషన్లు రంగరించి చర్మపు రంగుతో మ్యాచ్ చేయాలా చేసుకోవాలి. ముఖం మీద ఫౌండేషన్ సమంగా పరుచుకోవడం కోసం బఫింగ్ బ్రష్ను ఉపయోగించుకోవాలి. ముఖానికి అద్దేసి వదిలేయకుండా కొంత సమయం తీసుకొని సహజమైన లుక్ వచ్చే వరకు బఫింగ్ చేయాలి. కళ్ళ దగ్గర నలుపును దాచేస్తూ కళ్ళు ఆకర్షణీయంగా కనిపించడం కోసం కన్సీలర్ అప్లై చేయాలి. ఇందుకోసం కళ్ళ దిగువన బి ఆకారంలో కన్సీలర్ అప్లై చేసి నలుపు మాయమయ్యే వరకు బఫింగ్ చేయాలి. ఐలాష్ కలర్తో కనురెప్పలు తిప్పుకోవాలి. తర్వాత మస్కారాతో కనురెప్పలను తీర్చిదిద్దాలి. దీంతో కనురెప్పలకు చిక్కదనం సమకూరుతుంది. తర్వాత నల్లని ఐలైనర్ తో మస్కారా అంచులు దిద్దుకోవాలి. కనుబొమ్మలను ఐబ్రో పెన్సిల్ కు బదులుగా బ్రో జెల్ తో తీర్చిదిద్దడం వల్ల అవి సహజ సిద్ధంగా కనిపించడంతో పాటు ముఖాకృతిని ఇనుమడింపజేస్తాయి. చీక్ బోన్స్ మీద బ్రాంజర్ ను చాలా పలచగా అప్లై చేయాలి. తర్వాత లేత గులాబీ రంగు బ్లషర్ అప్లై చేయాలి. బ్లషర్ బ్రష్ తో చీక్ బోన్స్ నుంచి బయట వైపుకు బ్లష్ ను అద్దుకోవాలి. బ్లష్ కోరల్ లేదా లేత గులాబీ రంగుదైతే మ్యూటెడ్ లిప్ కలర్ లేదా టింటెడ్ లిప్ బామ్ తో పెదవులను అద్దుకోవాలి. లేదంటే మీ పెదవుల రంగుతో మ్యాచ్ అయ్యే గులాబీ రంగు లిప్ కలర్ ను పలచగా అప్లై చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నాణ్యమైన సౌందర్య సాధనాలు, పరికరాలు ఉపయోగించాలి. అప్పుడే సహజ సిద్ధమైన మేకప్ లుక్ మీ సొంతమవుతుంది. మరి లిజనర్స్, నూతనంగా నాచురల్ గా కనిపించడం ఎలాగో తెలుసుకున్నాం కదా. మహిళల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి

0: వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, ఇవాళ మహిళల అయితే ఒక చక్కని వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ వంటకం ఏంటి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి, మరి ఆ వంటకానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం. రంగుల పండక్కి అంటే కోకోనట్ పేడాకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 కప్పు పాల పొడి, 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్, చెంచా యాలకుల పొడి, కొన్ని పిస్తా పలుకులు, చిటికెడు కుంకుమ పువ్వు రేకలు, కొద్దిగా జామ్. మరి లిజనర్స్, కావలసిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా, తయారు చేసే విధానం తెలుసుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టి కొబ్బరి పొడిని వేయించుకుని తీసుకోవాలి. అది వేడెక్కాక కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. నిమిషం అయ్యాక ఇందులో పాలపొడి, కొబ్బరి పొడి, యాలకుల పొడి, పిస్తా పలుకులు, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు రేకల్ని పాలతో సహా వేసుకుని అన్నిటినీ కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక కోవా బిల్లల్లా చేసుకోవాలి. వీటిపైన చిన్న రంధ్రాలు చేసుకుని అందులో కొద్ది కొద్దిగా జామును వేస్తే చాలండి, కోకోనట్ పేడా మీకోసం రెడీ అయిపోతుంది. మరి లిజనర్స్, మీరు కూడా ఈ వంటకాన్ని త్వరగా ట్రై చేసేయండి. మరి ఇవాళ మహిళల అయితే బోల్డని విశేషాలు తెలుసుకున్నారు కదా. ఇలాగే మరలా ప్రసారం అయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అండ్ లెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్ష్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిస్నర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకోబోతున్నామండి. మరి నేటి యాంత్రికత జీవితంలో మనిషి ఆలోచన

విధానాల్లో అస్పష్టత ఎక్కువగా చోటు చేసుకోవడంతో సతమతమయ్యే పరిస్థితులు ఏర్పడుతూ పనులకు ఆటంకమవుతున్నాయి. వాటి ప్రభావం మనసు మీద అధికంగా ఉండటంతో కొన్ని మానసిక సమస్యల బారిన పడటం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు చిన్నవనో పెద్దగా పట్టించుకోవాల్సినవి కావనో అశ్రద్ధ చేయకూడదట. అవే కొన్ని మానసిక రుగ్మతులకు దారితీసే ప్రమాదముంది. మరి ఆ పరిస్థితులను ఎలా అధిగమించాలన్న విషయాలు తెలుసుకోబోతున్నాం. కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసుకుంటూ వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ రకరకాలుగా ఊహించుకుంటూ మానసికంగా నలిగిపోతుంటారు. ఇటువంటి వారికి జీవితం అంతా సమస్యలతోనే గడిచిపోతున్నట్లుగా అశాంతిగా అసహనంగా ఉంటుంది. జీవితం అన్న తర్వాత సంతోషం వచ్చినంత సహజంగానే బాధ కూడా ఉంటుందనే సత్యాన్ని ప్రతివారు గ్రహించాలి. దానిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. పరిష్కార మార్గాలను ఆలోచిస్తూ తగిన అవగాహనతో బయటపడేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి వారు ముందుగా జాగ్రత్త పడాల్సిన విషయాల్లోకొస్తే ఎప్పుడూ ఏదో విషయం గురించి దిగులు పడుతూనే ఉంటారు. కొందరు బంధుమిత్రుల సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నా వారి దిగులు పక్కవారికి అర్థం కానట్లు మరింత ఫీల్ అయిపోతూ ఆత్మన్యూన్యత భావాలకు గురవుతుంటారే తప్పితే వీరికి స్వాంతన లభించదు. నిజానికి వారు అంతలా దిగులు పడాల్సిన సమస్య ఉండదక్కడ. కొందరు శారీరకంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా దాన్ని భూతద్దంలో చూస్తూ బంబేలెత్తిపోతుంటారు. మామూలుగా వచ్చే చిన్న చిన్న నొప్పులు వంటివి కూడా పెద్ద అనారోగ్యానికి సూచికలై ఉంటాయని భయాందోళనలు చెందుతుంటారు. దాంతో అవసరం లేకపోయినా డాక్టర్ దగ్గరకు పరుగులు తీస్తుంటారు. వారి హడావుడితో లేనిపోని అనుమానాలకు డాక్టర్ని వేధిస్తుంటారు. మరికొంతమంది అయితే డాక్టర్ దగ్గరకు వెళితే ఏం చెబుతారో అన్న భయంతో అస్సలు వెళ్లకుండానే గడిపేస్తుంటారు. కానీ వారిలో ఏ ప్రమాదకరమైన జబ్బున్నదోననే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఇలా యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్ తదితర మానసిక సమస్యలకు గురవుతుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారిలోని భయాలు 6 నెలలు అందకంటే ఎక్కువగా మనసును కృంగదీస్తుంటే సమస్యలు తీవ్ర రూపం దాలుస్తాయి. ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధితో త్వరగా చనిపోతానేమోననే ప్రాణ భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయంలో ఈ డాక్టర్ కాదని ఆ డాక్టర్ లాభం లేదని మరో డాక్టర్ దగ్గరకు వెళుతూ వాళ్ళు చెప్పిన పరీక్షలన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఆ వైద్య పరీక్షల్లోని విషయాలను గ్రహించిన డాక్టర్లు ఏమీ ప్రమాదం లేదని చెప్పినా వారు చేయించుకున్న వైద్య పరీక్షలను పూర్తి స్థాయిలో నమ్మలేరు. వారిలో అనుమానాలు వేధిస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపోకాండ్రియాక్స్ అంటారు. ఈ పరిస్థితికి గురైన వారు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి ఎక్కువగా ధైర్యవచనాలు ఆశిస్తూ వారి సానుభూతి పొందాలని మరింత దిగులుకు గురవుతుంటారు. ఇలా హైపోకాండ్రియాతో బాధపడుతున్న వారు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లక్షణాలు, యాంగ్జైటీ, ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. Listen it and enjoy.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగిన పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంట సేపు నీటిలో నానబెట్టండి.
2: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మనం ఇస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆరోగ్యం గురించి తగిన అవగాహన ఉండాలంట, మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ఆరోగ్యం గురించి తగిన కనీస అవగాహన లేకపోవడం వల్ల వారిలో ఎన్నో అనుమానాలు పెరుగుతుంటాయి. దాంతో కొందరు ఆయా వ్యాధులను గురించిన సమాచారాన్ని మరింత తెలుసుకోవడానికి ఆరాటపడుతుంటారు. అలాగే వ్యాధి లక్షణాలు, సూచనలు ఎలా ఉంటాయనే విషయాల గురించి అవకాశం ఉన్నంత వరకు తెలుసుకుంటారు. కానీ అది చిన్న అనారోగ్యమైనా అది పెద్ద జబ్బుకు సూచనగా భయపడుతుంటారు. ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు ఆరోగ్యం గురించి 24 గంటలు ఆలోచిస్తూ దిగులు పడటం మానేయాలి. లేకపోతే ఈ ఆందోళనతో వచ్చే క్రానిక్ యాంగ్జైటీ ప్రమాదకరమై సాధారణ ఆరోగ్యానికి దెబ్బతీస్తుందని గ్రహించాలి. మరి ఇటువంటి వారు తమలో ఆందోళన పూరితమైన ఆలోచనలు వస్తుంటే వాటిని గమనించి సాధ్యమైనంత వరకు వాటిని నియంత్రించే ప్రయత్నాలు చేస్తుండాలి. అందుకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. వేగంగా నడవడం కూడా ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు దోహదపడుతుంది. అనారోగ్యంగా ఉంటుందనిపించినప్పుడు వెంటనే దాన్ని వదిలించుకోవాలి. ఆలోచనలను నియంత్రించగలగటానికి పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. దీనివల్ల మనసు ఆనందపూరితమవుతుంది. అనవసర భయాలు అంతరంగం నుండి కనుమరుగవుతుంటాయి. ఏ విషయం పట్టకుండా ఉండే వంటివి బద్ధకం, నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎవరి మటుకు వారే వారి అనారోగ్య సూచనల పట్ల స్వంత నిర్ధారణకు రాకూడదు. అవసరం అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ను కలిసి తగిన సలహాలు, చికిత్సతో

సమస్యకు పరిష్కరించుకోవాలి తప్పితే అశ్రద్ధతో భయాలను బాధను పెంచుకోకూడదంటున్నారు నిపుణులు. దిగులను దరిచేరనీయకుండా ఆశాపూరిత ఆలోచనలు చేయడానికి ప్రయత్నించాలి. లేడీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మనసు అనారోగ్యమవుతుందని గ్రహించాలి. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. లిజనేట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆరోగ్యానికి అద్భుతమైన టానిక్ నవ్వట. మరి ఆ విషయాల గురించి తెలుసుకుందాం. సంపూర్ణ మానసిక ఆరోగ్యానికి ఆనందాన్ని కలిగించే నవ్వు అద్భుతమైన టానిక్ వంటిదని ఆధునిక మానసిక వైద్య శాస్త్రజ్ఞులు ఎన్నో అధ్యయనాల ద్వారా రుజువు చేశారు. అందుకే నేడు మానసిక వైద్య విధానంలో ఒక ప్రముఖ ప్రక్రియ అయ్యింది నవ్వు. అందుకే నేడు వ్యాయామశాలలతో పాటు లాఫింగ్ క్లబ్స్, హ్యాపీ క్లబ్స్ ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. నవ్వుల వలన శారీరకంగానే కాకుండా మానసికంగా మరెన్నో అద్భుత ఫలితాలున్నాయని మానసిక వైద్య శాస్త్రజ్ఞులు ఈ విషయాలను తెలియజేస్తున్నారు. మానసిక ఆనందాన్ని కలిగించే నవ్వు శరీరంలో యాంటీఆక్సిడెంట్ శాతాన్ని పెంచుతూ వ్యాధుల బారిన పడకుండా వాటి కారకాలతో పోరాడే శక్తిని అధికం చేస్తుందట. నవ్వు ఎలాంటి మానసిక ఒత్తిడినైనా పటాపంచలు చేసే శక్తి ఉంది. అందుకే ఒత్తిడి వల్ల కలిగే అనేక అనర్థాలను తరిమికొడుతుంది. పొట్టలో ఎలాంటి అల్సర్లు, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో కండరాలన్నింటినీ ఉత్తేజపరిచి చురుకుగా పనిచేసేందుకు ప్రోత్సహిస్తుంది. వాటి పనితీరును మెరుగుపరుస్తూ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న మొత్తం కండరాలన్నిటికీ మంచి విశ్రాంతిని కల్పించడంలో నవ్వుకు సాటి మరొకటి లేదు. మరే చర్య కూడా ఇంత గొప్ప విధిని నిర్వహించలేదని తేలింది. మెదడు పనిచేసే తీరును కూడా నవ్వు ఎంతో ప్రభావితం చేస్తుందట. నవ్వు వలన హాస్యరసానికి స్పందించే వారి మెదడు చాలా అనుకూలమైన ఆలోచనలతో చురుగ్గా ముందుకు సాగిపోయేలా చేస్తుందని పరిశోధన ఫలితాలు వెల్లడించాయి. తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడేవారు సైతం హాయిగా నవ్వుకోవడం అనే ప్రక్రియ వారికి ఎంతో విశ్రాంతిని ఇవ్వగలుగుతుంది. వారి అవయవాల తీరును, మానసిక స్థితిని మెరుగుపరిచే శక్తి నవ్వుకు ఉందని చాలా మంది వైద్యులు చెబుతున్నారు. గుండెదడ, రక్తపోటు మొదలైన సమస్యలతో బాధపడేవారు హాస్యం ద్వారా మనసారా నవ్వుకోగలిగితే వారి ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఆధీనంలో ఉంటాయట. నవ్వు వలన ఎలాంటి వ్యాధితోనైనా పోరాడేందుకు, ప్రతికూల వాతావరణానికి, ఆరోగ్య పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడేందుకు కావలసిన శక్తి శరీరానికి లభిస్తుంది. ఆనందంగా నవ్వటం వల్ల ఇది శరీరంలో ఎండోర్ఫిన్స్ ను విడుదల చేస్తుంది. ఇవి సహజమైన పెయిన్ కిల్లర్స్ లా పనిచేస్తూ శరీర బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. మనస్ఫూర్తిగా హాయిగా నవ్వటం వల్ల కావలసినంత ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందుతుంది. దీనివల్ల శ్వాసక్రియ పనితీరు మెరుగవుతూ శ్వాస వ్యాధులను నివారిస్తుంది. మానవ జీవితంలో కష్టసుఖాలు సహజం. ఎలాంటి వారికైనా ఒడుదొడుకులు తప్పవు. అలాంటప్పుడు సమస్యలనేవి తప్పవని, అవి సహజమేనని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందనే ఆత్మవిశ్వాసం కలిగి ఉంటూ సాధ్యమైనంత వరకు జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే మానసిక ఆరోగ్యం. ఇదండి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఇలాంటి మరికొన్ని విషయాలతో రేపు మరలా ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మీ ఆర్జే అఫ్రీన్.

0: ಜೆ ಗ್ಯಾಸ್ಟ್ರೋಎಂಟ್ರಾಲಜಿ ಅಂಡ್ ಲಿವರ್ ಹಾಸ್ಪಿಟಲ್, ಭೀಮವರಂ, ಡಾಕ್ಟರ್ ವಿಜಯಾನಂದ್ ಕುಮಾರ್ ವೇಗಿರಾಜು, ಎಂಡಿ ಡಿಎಂ ಗ್ಯಾಸ్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: క్యాబేజీలో నల్ల కుళ్ళు తెగులును అదుపు చేయడం. పోషకాలు గల క్యాబేజీని పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా రుచిగానే ఉంటుంది. రైతులకు చక్కటి ఆదాయపు వనరు అయిన ఈ ఆకుకూర చల్లటి వాతావరణంలో బాగా పెరుగుతుంది. కానీ రైతులు జాగ్రత్తగా లేకపోతే క్యాబేజీ నల్లకుళ్ళు అనే తెగులు క్యాబేజీ ఉత్పత్తిని బాగా దెబ్బతీస్తుంది. ఈ తెగులు చల్లటి ప్రాంతాల్లో తరచుగా సోకుతుంది. నల్లకుళ్ళు తెగులు సోకిన క్యాబేజీ మొక్కలు కుళ్ళిపోయి అకాలంగా చనిపోతాయి. క్యాబేజీలు కూడా చిన్నవిగానే మిగిలిపోతాయి, కాబట్టి వాటి రూపం వల్ల నాణ్యత తగ్గుతుంది. తెగులు పట్టిన ఆకులని మొక్కలని తొలగించడం మంచిదే, కాని దానికి సమయం పడుతుంది, కాబట్టి తెగులుని అరికట్టడమే మేలు.
1: ఆవు పేడ ఎరువుని వాడాను, బిందు సేద్యం చేశాను. ఇంత శ్రద్ధ తీసుకున్నా ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలైంది. ఇక్కడ మేము ఈ వ్యాధిని చల్లదనపు జబ్బు అంటాం.
0: నల్లకుళ్ళు తెగులును ఎలా అదుపు చేయాలో తెలుసుకోవడానికి ముందు అసలు ఈ తెగుల్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. చాలా మంది రైతులు ఈ నల్లకుళ్ళు తెగుల్ని బూజు తెగులు అనుకుంటారు. ఆకుల మీది బూజు చిన్న పెద్ద ఊదారంగు మచ్చలుగా మొదలవుతుంది. నలుపు తెగులు ఆకు అంచుల వద్ద చిన్న చిన్నవి పసుపు గోధుమ రంగుల్లో వి ఆకారపు మచ్చలుగా మొదలవుతుంది. ఈ వి ఆకారపు మచ్చలు పెరుగుతాయి, చివరికి ఆకంతా పసుపు రంగులోకి మారి వాడిపోతుంది లేదా రాలిపోతుంది. ఒక చిన్న మొలకకి ఇది సోకితే మొక్క ఇక పెరగదు. క్యాబేజీలో నల్లకుళ్ళు తెగులు వ్యాధి ఎలా ఉంటుందో, అది మన దిగుబడిని ఎలా దెబ్బతీస్తుందో మనకు తెలిసింది, కాబట్టి దాన్ని ఎలా అరికట్టాలో ఎలా అదుపు చేయాలో చూద్దాం. మీ క్యాబేజీలకి ఒకసారి ఈ తెగులు సోకితే నల్లకుళ్ళు తెగులుకి కారణమయ్యే సూక్ష్మ క్రిములు కోతల తర్వాత కూడా మట్టిలో మిగిలే ఉంటాయి, కాబట్టి ఒక సీజన్ లో క్యాబేజీని పెంచిన తర్వాత మట్టిలోంచి ఈ తెగులు నశించే వరకు, అంటే కనీసం 4 సంవత్సరాల పాటు మొక్కజొన్న బీన్స్ లాంటి ఇతర పంటలను పండించాలి.
2: నేను ఈ పొలంలో మొక్కజొన్న వేశాను. మట్టిలోని తెగుళ్లని అదుపు చేయడానికి కూరగాయలను నాటుతాను, అందుకే నేను పంటని మార్చుతున్నాను.
0: ఈ తెగులు ముఖ్యంగా అది సోకిన విత్తనాలు మొలకల గుండా పాకుతుంది. మీ పొలంలో చేరితే నల్లకుళ్ళు తెగులు క్రమంగా ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తుంది. స్థానిక మార్కెట్లో దొరికేవి ధృవీకరించని విత్తనాల్లో ఈ తెగులు ఉండవచ్చు. ఆ విషయాన్ని కనిపెట్టే వీలు లేదు, కాబట్టి నమ్మకమైన చోటు నుంచి మాత్రమే విత్తనాలను కొనాలి. ఆరోగ్యకరమైన మొలకలని మాత్రమే మార్పిడి చేయాలి. అనారోగ్యంగా బలహీనంగా ఉన్న వాటిని తొలగించాలి.
1: నర్సరీ నుంచి తెచ్చి నాట్లు వేసేటప్పుడు ఆరోగ్యవంతమైన మొక్కలను మాత్రమే తీసుకుంటాను. బలంగా లేని వాటిని తీసుకోను, ఎందుకంటే వాటి నుంచి తెగుళ్లు ఇతర మొక్కలకు కూడా వ్యాపిస్తాయి. ఉత్పత్తి నాణ్యమైందైతే కొనుగోలుదారులు ధర చెల్లిస్తారు, కాబట్టి వడపోత జ్ఞానం నా ఆదాయాన్ని పెంచింది.
0: నల్లకుళ్ళు తెగులు కలుపు మొక్కల్లోనూ మొక్కల దంట్ల మీద కూడా బతుకుతుంది, కాబట్టి మీ పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసి శుభ్రం చేస్తుండాలి. మొక్కలు తడిగా ఉన్నప్పుడు కలుపు తీయవద్దు, ఎందుకంటే సోకిన తెగులు మీ ద్వారా ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు పాకవచ్చు. మీ పంటకు తెగులు సోకితే పొలంలోని జబ్బు పడిన ఆకులు మొక్కలను తొలగించాలి. వాటిని మీ పశువులకు పెట్టకూడదు. నల్లకుళ్ళు తెగులు పేడ ద్వారా మరింతగా పాకుతుంది. తెగులు సోకిన మట్టిని వర్షం నీరు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు చేరవేయగలదు, కాబట్టి మీ క్యాబేజీ పొలంలో తెగులు సోకిన మట్టిని అరికట్టడానికి నేపియర్ గడ్డి వంటి సరిహద్దు పంటలను పెంచండి. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని మరోసారి చూద్దాం. నల్లకుళ్ళు తెగులు వల్ల క్యాబేజీ మొక్కలు కుళ్ళిపోయి అకాలంగా చనిపోతాయి. నల్లకుళ్ళు తెగుళ్ళు అదుపు చేయడానికి ఒకటే పద్ధతి పనికిరాదు, కాబట్టి ఎల్లప్పుడూ వేరువేరు విభిన్న పద్ధతులను కలిపి పాటించాలి. ఒకసారి క్యాబేజీని పండించిన తర్వాత ఆ పొలంలో మొక్కజొన్న బీన్స్ వంటి మరో పంటను పండించాలి. పొలంలో ఒకసారి నల్లకుళ్ళు తెగులు కనిపిస్తే కనీసం 4 సంవత్సరాల పాటు అదే పొలంలో క్యాబేజీని పెంచవద్దు. నమ్మకమైన చోటు నుంచి నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే కొని వాడాలి. పొలాలను కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి, కాని మొక్కలు తడిగా ఉన్నప్పుడు మాత్రం కలుపు తీయకండి. మీ పంటను క్రమం తప్పకుండా గమనిస్తూ తెగులు వ్యాపించకుండా అరికట్టడానికి జబ్బు పడిన ఆకులని

మొక్కలని తొలగించండి. కోతల తర్వాత పొలంలోంచి మొక్కల అవశేషాలన్నీ తొలగించండి. ఆరోగ్యవంతమైన క్యాబేజీ పంట మీకు మీ కుటుంబానికి ఆదాయాన్ని పెంచుతుంది.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడు

0: నో మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494 5658 58.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494 56.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో సెల్ ఫోన్ కూడా అనారోగ్యమే అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శాస్త్ర సాంకేతిక రంగాలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అనుకుంటున్న రోజులవి. ప్రొద్దున్నే మన దేశంలో నిద్రలేచి అమెరికాలో టిఫిన్ చేసి, రష్యాలో భోజనం చేసి, సాయంత్రం చైనాలో టీ త్రాగి, రాత్రికి మరలా మన దేశానికి చేరుకునే రోజులుగా మారిపోయాయి. అంతా స్పీడ్. చందమామ రావి, జాబిల్లి రావి, కొండెక్కి రావి, గోగుపూలు తేవి అని పిల్లలకు పాటలు వినిపిస్తూ గోరుముద్దలు తినిపించిన రోజులు మారాయి. చందమామ ఒక గ్రహమని, అక్కడ కూడా మట్టి ఉందని, నీరు ఉండేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మనిషి మేధస్సు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా అది మానవ సంక్షేమానికి వినియోగపడుతుందా, మానవ వినాశానికి ఉపయోగపడుతుందా అని తెలిసి ఉన్న మనిషి ఒక్కసారైనా ఆలోచించాలి. జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాల స్థితి ఏమైంది? ఇది మనిషి మేధస్సు సృష్టించిన మారణ హోమానికి నిదర్శనమని ప్రపంచం యావత్తూ గుర్తించింది. ఇప్పటికీ శ్మశాన వాటికను తలపిస్తూ ఆ పట్టణాలు మిగిలిపోయాయి. సైన్స్ రెండు వైపులా పదునున్న కత్తి అని అర్థమవుతుంది. ఈ సాంకేతిక పురోభివృద్ధిలో భాగమే ఈ సెల్ ఫోన్ల వాడకం. హలో హలో అంటూ పలకరిస్తూ మాట్లాడే సంస్కృతి వల్ల గంటల తరబడి ఉత్తరాలు రాసుకుని సమయం వృధా చేసుకునే పద్ధతికి స్వస్తి పలికారు. ముఖాముఖి మాట్లాడుకోవడం అలవాటైపోయింది. ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడం సహజం, కాని రాను రాను ఇద్దరు వ్యక్తులు దగ్గరగా కూర్చుని ముఖాముఖి చర్చించుకున్నట్లే సెల్ ఫోన్లో కూడా మాట్లాడుకోవడం పరిపాటైంది. అమ్మాయిని బస్ ఎక్కించే ముందు ఫోన్, ఎక్కించాక బస్ నంబర్, బయలుదేరిన సమయం, అది చేరే సమయం తెలియచేయడానికి ఫోన్, మార్గ మధ్యంలో ప్రయాణం బాగా సాగుతుందా, ఏమీ ఇబ్బందిగా ఫీల్ అవడం లేదు కదా, భోజనం చేశావా, మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కున్నావా అని ఫోన్, చేరాల్సిన ఊరు చేరాక సురక్షితంగా చేరినట్టు ఫోన్. ఏంటండి ఈ ఫోన్ల ప్రవసనం? కార్డ్లెస్ ఫోన్లు, సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు మార్కెట్లో విచ్చలవిడిగా వినియోగదారునికి అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ కంపెనీలు

పుట్టుకొచ్చి లక్షల సంఖ్యలో ఫోన్లను ప్రజలకు అందిస్తున్నాయి. కేవలం 500 రూపాయలకి సెల్ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుందంటే వాటి వాడకం మన దేశంలో ఎంత ఎక్కువగా ఉందో గమనించవచ్చు. అయితే వీటి వాడకం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని మాత్రం మనం గమనించడం లేదు. సెల్ ఫోన్ ద్వారా వచ్చే శబ్ద తరంగాలు సూర్యకిరణాల్లాగా నలుదిక్కులా వ్యాపిస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. 2005 మార్చి 16 అమెరికా ఫెడరల్ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చే రేడియేషన్ సమస్య నుండి రక్షించలేకపోతుందని 5 కేసులు పెట్టింది. సెల్ ఫోన్ వాడకం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తోందని నిర్ధారించారు. వినియోగదారుల రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆ కంపెనీ పాటించలేదని వారిపై అభియోగం. 2004 జూన్లో బొంబాయిలో ఒక అపార్ట్మెంట్ నుండి యాంటెన్ను తొలగించాల్సిందిగా భారతీయ సెల్యులార్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సెల్యులార్ సంస్థను బొంబాయి సివిల్ కోర్టు ఆజ్ఞాపించింది. 2003 అక్టోబర్లో బొంబాయిలోని ఒక అపార్ట్మెంటులో 11వ అంతస్తులో నివాసముంటున్న ఒక వ్యక్తి అపార్ట్మెంట్ పైభాగంలో ఉన్న సెల్యులార్ టవల్ నుంచి ఉత్పన్నమయ్యే విద్యుత్ అయస్కాంత తరంగాలు తనకు తన కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని కేసు నమోదు చేశాడు. రాత్రి వేళల్లో ఈ తరంగాల వల్ల నిద్రాభంగమవుతోందని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నాడు. 1992లో అమెరికా దేశస్థుడొకరు సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల తన భార్యకు మెదడు క్యాన్సర్ వచ్చిందని కేసు నమోదు చేశాడు. కాని శాస్త్రీయ ఆధారాలు ఏమీ రుజువు కానందువల్ల ఈ కేసును 1995లో కొట్టివేశారు. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ల కమిషన్ వారు వినియోగదారుల సంరక్షణ కోసం మానవ శరీరంలో 1 గ్రామ్ శరీర కణజాలానికి రేడియేషన్ శక్తిని 1.6 మిల్లీవాట్లుగా నిర్ణయించారు. సెల్ ఫోన్ తలకు ఆనించి మరీ మాట్లాడటం వల్ల రేడియేషన్ సామర్థ్యం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొబైల్ ఫోన్లు మనిషి మెదడుకి తీవ్రంగా హాని కలిగిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. అమెరికాలోని వాషింగ్టన్లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీ హెన్రీలాయ్ తన పరిశోధనలో తక్కువ సామర్థ్యం కలిగిన రేడియేషన్ తరంగాలు డిఎన్ఏ పరమాణువులకు హాని కలిగిస్తాయని చెప్పారు. ఇది నెమ్మదిగా ఆల్జిమర్, పార్కిన్సన్, క్యాన్సర్ మొదలైన వ్యాధులకు కారణమవుతుందని కూడా చెప్తున్నారు. మొబైల్ ఫోన్లు మాట్లాడేవారి కళ్లకు కూడా హాని కలుగుతోంది. జర్మనీలోని ఎస్ఎన్ విశ్వవిద్యాలయంలో ఈ విషయంపై ఎలుకలపై పరిశోధనలు జరిపారు. సెల్ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ తరంగాలను కంటిలోని రెటీనా గ్రహిస్తుందని, ఇది కంటి క్యాన్సర్కు దారితీస్తుందని చెప్తున్నారు. ఇటలీలోని ఫియోరెన్స్ మారినెల్లి అనే జాతీయ పరిశోధనా సంస్థ తన పరిశోధనలో మొబైల్ ఫోన్ వాడకం వల్ల యుకోమియా కణాలు విడిపోతాయని నిర్ధారించారు. నిద్ర సమయంలో సెల్ ఫోన్ వాడకం వల్ల నిద్రకు హాని కలుగుతుందని అంటున్నారు. 1999లో అమెరికాలోని కేథలిక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 10,000 కోడి పిండాలపై మొబైల్ ఫోన్ రేడియేషన్ను పంపి పరీక్షించారు. పిండం అభివృద్ధి చెందేటప్పుడు ఈ రేడియేషన్ వల్ల పిండంలో పెరుగుదల్లో ఎన్నో వైవిధ్యాలు ఏర్పడతాయని కనుగొన్నారు. మగవాళ్లు సెల్ ఫోన్లను తమ బెల్టలకు ధరించడం చూస్తున్నాం. జేబులో ఉంచుకుంటే గుండె జబ్బులొస్తున్నాయని అంటున్నారు. నడుం భాగం వద్ద ధరిస్తే శరీరం లోపల ఉండే మూత్రపిండాలు, వెన్ను సంబంధమైన మూత్రాశయములకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని, అదే స్త్రీలైతే అందున గర్భిణీ స్త్రీలైతే గర్భంలో పెరుగుతున్న పిల్లలకు కూడా హాని కలుగుతుందని నిర్ధారణయింది. ఇక సెల్ ఫోన్ తయారీదారులు ఏమంటున్నారనేది ఇప్పుడు మనం విందాం. సెల్ ఫోన్ల వాడకం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద 1 కోట్ల మంది ప్రజలు మొబైల్ ఫోన్లు వాడటం లేదా అంటున్నారు. అలాగే పొగ త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కాని త్రాగడం మానేస్తున్నారా? అలా అని పొగ త్రాగేవారికి ఎంతమందికి క్యాన్సర్ వచ్చింది అంటున్నారు వీరు. వినియోగదారుల ఆలోచనలు పరిమితంగా ఉంటాయి. మొబైల్ ఫోన్ వాడాలనే పట్టుదల ఉన్నవారికి ఎటువంటి రుజువులు అక్కర్లేదు. నలుగురు నడిచే దారిలోనే తను నడవాలని కోరుకుంటాడు ఏ వ్యక్తినా. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా కృద్దికాలం బ్రతికినా చాలు అనుకుని సెల్ ఫోన్, ఏసీ, ఫ్రీజ్, కంప్యూటర్ వంటి అధునాతన పరికరాలను వాడటం మంచిదంటున్నారు. మన దేశంలో అతిపెద్ద సంస్థ అయిన రిలయన్స్ ఇప్పటికే దేశంలో 1100 నగరాల్లో, పట్టణాల్లో వీరి సౌకర్యాలను విస్తరించారు. 2005 చివరి నాటికి ఈ సంఖ్యను 5,000కు పెంచాలని, 400,000 గ్రామాలకు సెల్ ఫోన్ సౌకర్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. 2004 డిసెంబర్ నాటికి
దేశంలో 10 మిలియన్ ఖాతాదారులను కలిగి ఉన్న సంస్థగా పేరుగాంచింది నోకియా కంపెనీ. మన దేశంలో సెల్ ఫోన్ల తయారీ ప్లాంట్ను స్థాపించాలని

యోచిస్తోంది. ఏది ఏమైనా సెల్ ఫోన్ల వాడకం మనం ఫ్యాషన్గా భావించినా, సమాజంలో హోదాను పెంచుతుందనుకున్నా, అవసరాలకు తప్పదనుకున్నా, ప్రేమికులకు వరమని భావించినా ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని మాత్రం గమనించాలి. కమ్యూనికేషన్ రంగంలో ఇంతటి పురోగతి సాధించిన సెల్ ఫోన్ల వాడకం ముందు ముందు ప్రశ్నార్థకమవుతోందా? ఈ విషయాలను మనందరం ఒక చెవ్వేసి వినాల్సిందే. మరి లిజినెస్, ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో సెల్ ఫోన్ కూడా ఒక అనారోగ్యమే అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. మరలా తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తుంది మీ విజయ.

తల్లి ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన గోండు జాతిని తో మాట్లాడుతురా.

ఆర్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: Dental, Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa cheyuna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542551117.

FM 90.4. హాయ్ లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. లిజనర్స్, మరి కేకుల్ని తయారు చేయడం, వాటిని అలంకరించడం ఓ కళ. అయితే ఇందుకు బోలెడు సమయము, శ్రమ అవసరమని, పైగా ఆ కేక్

చేసుకుని అందంగా తీర్చిదిద్దడం ఇంకా కష్టమని ఆ పనిని వాయిదా వేసిస్తుంటారు చాలా మంది. మరి కానీ ఇక ముందు అంత కష్టం అక్కర్లేదండి. మరి ఎలాంటి డిజైన్ కేక్ అయినా సరే సులువుగా చేసేందుకు సిలికాన్ కేక్ మోల్డ్స్ ఉపయోగపడుతున్నాయి. మరి రకరకాల ఆకృతుల్లో దొరికే వీటిల్లో కేక్ తయారీ మిశ్రమాన్ని నింపి ఆయిల్లో బేక్ చేస్తే సరి, ఆ మోల్డ్కి ఏమాత్రం అంటుకోకుండానే కోరుకున్న డిజైన్లో కేక్ అనేది తయారైపోతుంది. ఇక దానిపైన ఐసింగ్, షుగర్, క్రీమ్ల వంటి వాటితో కేక్ ఆకృతికి తగ్గట్లు డ్రెస్సింగ్ని కూడా సులువుగా చేసేయచ్చు. ఏమంటారు? ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: யூராலஜிஸ்ட், யூரோ கைனகாலஜிஸ்ட் டாக்டர் ஜி ஃபணீந்திர கிரிநாத் எம்டி பீடியாட்ரிக்ஸ்,
1: டாக்டர் எஸ் பூர்ணச்சந்த் எம்டி இன்டர்வென்ஷனல் பல்மனாலஜிஸ்ட் எமர்ஜென்சி கிரிட்டிக்கல் கேர் டீம்,
2: டாக்டர் பி பிரவீன் எம்எஸ் ஆர்த்தோபெடிக்ஸ்,
0: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல் ஜேபி ரோட் భీమవరం.
3: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. లిజనర్స్ మరి ఏదైనా బొమ్మతో మహా అంటే ఓ అరగంట ఆడుకుంటారంతే ఏ పిల్లలైనా. అందుకన్నా ఎక్కువ వాళ్లకు సరదా ఇవ్వాలంటే మాత్రం ఆ ఆటలు కొత్తదనం అనేది ఉండాల్సింది. మరలా కోరుకునే చిన్నారుల కోసమే మార్కెట్ లోకి సూపర్ శాండ్ ఆర్ట్ కిట్స్ అనే పేరుతో ఆట బొమ్మలు వచ్చేసాయి. మరి సీసాలు రంగుల ఇసుక నింపుతూ ఓ చక్కని కళారూపాన్ని తీసుకొచ్చే ఆర్ట్ గురించి వినే ఉంటారుగా. ఇది అలాంటిదేనండి, కానీ పిల్లలు చేయడానికి వీలుగా ఉంటుంది ఈ ఆర్ట్ కిట్. మరి రంగుల ఇసుక ప్యాకెట్లు, అలంకరణ వస్తువులు, రకరకాల బొమ్మల ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, కీ చైన్లు వస్తాయి. ఇక వాటిల్లో మనకి నచ్చినట్లు ఒక్కో రంగు ఇసుకను పోస్తూ అందమైన బొమ్మగా చూపాలన్నమాట. మరి పిల్లల్ని కళాకారులుగా చేసే ఈ శాండ్ కిట్ భలే బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీరు కూడా మీ పిల్లలకి కొనేస్తే ఓ పని అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక చక్కని పాట విందాం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. లిజినెస్ మరియు ఉద్యోగులు, విద్యార్థులు గంటల తరబడి ల్యాప్టాప్ తో పనిచేస్తున్నప్పుడు కూర్చునే విధానం సరిగా కుదరకపోవచ్చు. మరలాగే ఎక్కువసేపు వాడుతున్నప్పుడు ల్యాప్టాప్ వేడిగా అవుతుంటే ఇబ్బందిగానూ ఉండొచ్చు. మరి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేయాలనే ఉద్దేశంతో ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ వచ్చేసింది. మరి ఇందులోని ఫ్యాన్తో ల్యాప్టాప్ను చల్లబరిచే ఈ వస్తువే అడ్జస్టబుల్ స్టాండ్గా కూడా ఉపయోగపడుతుంది. మనం కూర్చున్న విధానం, కుర్చీని బట్టి ల్యాపీ ఎత్తును 4 రకాలుగా మార్చుకోవచ్చు. ఇక రకరకాల సైజుల్లో వేరువేరు ఫీచర్లతో ఈ కూలింగ్ ప్యాడ్స్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒకటి ఆర్డర్ ఇస్తే పోలా, ఏమంటారు లిజినెస్? ఇప్పుడు మీకోసం ఒక చక్కని పాటని ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: లిజనెస్ వింటున్నారు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఆది సంగతి కార్యక్రమాన్ని. లిజనెస్ మరి పూలు గుచ్చడానికో, దుస్తులకు చిన్న చిన్న కుట్టు పనులు చేసుకోవడానికో దాదాపు అందరి ఇళ్లల్లో మరి సూదితో అవసరం అనేది ఉంటుంది. మరి సూదిలో దారం దూచే పని చిన్నదైనా కాస్తంత శ్రద్ధ పెడితేనే ఆ సన్నని రంధ్రంలో సరిగ్గా దారాన్ని చొప్పించగలం. మరి పెద్దవాళ్ళకైతే కంటి సమస్యల వల్ల అది కుదరదు. అందుకే సూదిలో దారం పెట్టడానికి రకరకాల వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. కానీ వాటి అవసరం లేకుండానే సెల్ఫ్ థ్రెడింగ్ నీడిల్స్ తో అందుకు చక్కని పరిష్కారం దొరికింది. మరి సూది సన్నని వెజ్జిన దగ్గరే ప్రెస్సింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాన్ని నొక్కి సులువుగా దారం పెట్టేయచ్చు అన్నమాట. మరి చిన్న పిల్లలైనా దారాన్ని ఎక్కించేలా ఉన్న ఈ సూది బాగుంది కదండి. ఇక రకరకాల సైజుల్లో ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చేద్దాం, ఏమంటారు? ఓకే లిజనర్స్, మరి ఇంతవరకు అదే సంగతి కార్యక్రమంలో మరి చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి వచ్చేసానండి. మరి ఆ టాపిక్ ఏంటో, ఆ ముచ్చట్లు ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్.
2: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
4: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడి.
3: మా అడ్రస్,
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.
5: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
6: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
7: పేపరు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. ఈరోజు టాపిక్ ఏంటని ఆలోచిస్తున్నారు కదా, అదేనండి, మాటలకి గొడవని ఆపే శక్తి ఉంటుంది, అదే మాటలకి గొడవని పెంపొందించే శక్తి ఉంటుంది. దీని మీద ఉద్దేశం ఏంటో మన కాలర్స్ని అడిగి తెలుసుకుందాం. మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి. హలో అండి.
2: హలో అండి. నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.
2: చెప్పండి మేడం.
1: మీ పేరేంటండి?
2: నా పేరు సిరోజ్ అండి.
1: హలో సిరోజ్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: భీమవరం నుంచి అండి.
1: ఓ, భీమవరం నుంచేనా? ఏం చేస్తుంటారేంటి?
2: టైలరింగ్ అండి, లేడీస్ టైలర్.
1: ఓకే అండి. మరి రోజు టాపిక్ వినేశారా?
2: లేదు మేడం.
1: మాటలకి గొడవని పెంపొందించే శక్తి ఉంటుంది, అదే మాటలకి గొడవని ఆపే శక్తి ఉంటుంది. దీని మీద మీ ఉద్దేశం ఏంటి?
3: హలో, ట్రాఫిక్ ఏం చేయాలి అర్థం కాదు, తెలియదు.
2: చెప్పండి.
3: హలో హలో హలో
1: హలో, ఉన్నారా అండి?
3: హలో
1: హలో,
3: మాట్లాడలేదు కదా.
2: హలో
1: హలో
2: మేడం గారు, మంచి సాంగ్ కూడా వేయండి సార్. పోతే
1: చెప్పండి, ఏం సాంగ్ వేయమంటారు?
2: అవేకలి. అవేకలిలో సాంగ్ అండి. ఏంటి?
1: ఏం సాంగ్ అండి?
2: అదే కృష్ణ సాంగ్ అండి, మా ఊర్లో దయ్యం.
1: ఓకే అండి. సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు అడిగినట్టుగానే చక్కటి పాట మీకోసం ప్లే చేస్తున్నాం.

చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కేవ్వంటూ అరిచిందయ్యో హటకే హటకే హట్

0: ఓకే లిజనర్స్, ఒక చక్కటి పాటను అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. శుభ సాయంత్రం చిట్టు తల్లి సౌమ్య గారు.
0: ఓ నమస్తే అండి, శుభ సాయంత్రం.
1: నా అమ్మ శుభ సాయంత్రం. నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను.
0: ఆహా, మరి రోజు టాపిక్ వినేసారా అండి?
1: విన్నానమ్మా చిట్టు తల్లి.
0: మరి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా?
1: మాట్లాడతానమ్మా. మొన్న కూడా ఈ విషయం కోసం మన నలుగురు వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు అనుకున్నాం, గుర్తుందో లేదో మీకు.
0: ఓ అవునా అండి.
1: ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే చక్కని టాపిక్ ఇచ్చారు మా సౌమ్య గారు అనుకున్నాను. మీరు మంచి టాపిక్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ విషయం కోసం.
0: అవునండి,
1: మాట అనేది ఒక ఆయుధం అండి.
0: అవునండి,
1: ఆ ఆయుధాల్లోనే వజ్రాయుధం ఉంటది, అక్షరాయుధం ఉంటది, రకరకాల ఆయుధాలు ఉంటాయండి.
0: అవునండి,
1: సౌమ్యంగా అందంగా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే మాటలు గొడవను తగ్గిస్తాయండి.
0: అవునండి,
1: అలా కాక పరుష పదజాలంతో ద్వేషంతో అపార్థంతో కోపంతో మాట్లాడే మాటలు ఆ గొడవను ఇంకా పెంచుతాయండి.
0: అవునండి,
1: మాట ఆయుధం కాబట్టి ఆ ఆయుధాన్ని మనం ఎలా వినియోగించాలి అలా వినియోగించాలి తప్పండి, ఎలా పడితే అలా మాట్లాడకూడదండి ఎవరి విషయంలో ఎవరైనా సరే.
0: అవునండి,
1: ఒక ఉదాహరణకి ముఖపరిచి లేని వారితోనే కాదు, పెద్దగా మనకు చదువు లేని వారితోనే కాదు, ఎవరితోటైనా సరే మన ముందు మీరు అన్నదానికి నువ్వు అన్నదానికి ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి అమ్మా.
0: అవునండి,
1: చనువు పెరిగిన తర్వాత చిన్నప్పుడు చిన్నటి స్నేహితులు, చనువు బాగా పెరిగిన తర్వాత నువ్వు

0: నువ్వు అనుకున్నా పర్వాలేదు, ఎంత చొనవది లేకుండా అసలు మనకు ఎవరో తెలియకుండా నువ్వు అన్నావంటే చాలా తప్పండి. మీరు అంటే ఎంత గౌరవంగా ఉంటది.
1: అవునండి,
0: సూక్ష్మలో మోక్షలాగా చిన్న ఉదాహరణ చెప్పాను మాట మీకు.
1: చాలా బాగా చెప్పారండి. మరి ఏమైనా సాంగ్నారా?
0: ఈవేళ ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారి బర్త్డే అండి.
1: ఓ అవునా,
0: చాలా మంచి మంచి పాటలు రాశారు. ట్యాగూర్ సినిమాలో నేను సైతం ప్రపంచానికి అన్న పాట రాశారు. భద్రాచలం సినిమాలో ఏమో ఒకటే జనన్నం ఒకటే మరణం అన్న పాట రాశారు. ఆయన పాటలకు అంతు లేదండి. ఆయన సినిమాటలు మీకు తెలుసో తెలియదు అంటే ఉందో లేదో కానీ ఉత్తేజ్ గారు ఉంటారు చూసారా హాస్య నటులు.
1: అవునండి,
0: ఆ ఉత్తేజ్ గారు మేనమామ అవుతారండి అశోక్ తేజ గారు.
1: ఓకే,
0: ఆ ప్రముఖ రచయిత అశోక్ తేజ గారి పుట్టిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒక పాట అడుగుతాను మమ్మల్ని.
1: ఓకే అండి, తప్పకుండా అడగండి.
0: గోవిందుడు అందరి వాడే ఈ చిత్రంలో హరిహరం
1: ఒక నిమిషం, మీ వాయిస్ బ్రేక్ అయింది, సాంగ్ మళ్ళీ చెప్తారా?
0: ఆ గోవిందుడు అందరి వాడే.
1: ఓకే,
0: ఆ సినిమాలో హరిహరన్ గారు పాడిన పాట అండి, నీలిరంగు చీరలో అనే పాట ఉంటుంది చూడండి.
1: ఓకే అండి, మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
0: ఆ మా అక్కయ్య గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బొడ్డేరు జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచం శేషగిరిరావు గారికి, చిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, తర్వాత మన లింగరాజ్ గారికి, విజయ బంగారు తల్లికి ప్రత్యేకంగా పాట డెడికేట్ చేస్తూ మా సుష్మా, మా మీ పేరు ఒకసారి చెప్పాలి, సుష్మా గారు కాదు
1: సౌమ్య అండి.
0: సౌమ్య ఇంటి తల్లి కోసం కూడా ఈ పాట అడుగుతున్నాను. అందరి గోవిందుడు అందరి వాడే చిత్రంలో హరిహరన్ గారు పాడిన పాట, గీత రచన సుద్దాల అశోక్ తేజ గారు, సంగీతం యువన శంకర్ రాజయ్య గారు, పాట నీలిరంగు చీరలో రామ్ చరణ్ గారి మూవీ అండి.
1: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన వారందరి కోసం ఈ సాంగ్ ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, సౌమ్య గారు, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. మరి రోజు టాపిక్ విన్నారా?
1: అదండి, గొడవని పెంచాలన్నా మాటలే, గొడవని తగ్గించాలన్నా మాటలే.
0: అవునండి,
1: ఎందుకంటే మనం చక్కగా మాట్లాడితే ఎటువంటి గొడవ కాదు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు.
0: అవునండి.
1: అలాగే కొంచెం ఏమన్నా ఎక్కువగా మాట్లాడితే గొడవలు ఎక్కువ అవుతుంటాయి, కాబట్టి మనమే జాగ్రత్తగా మాట్లాడుకొని చక్కగా మేనేజ్ చేయగలుగుతుంటే ఎటువంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు.
0: అవునండి.
1: అలాగే మన అందరం ప్రతి ఒక్కరం కూడా హ్యాపీగా ఉండాలంటే మంచిగా అవతలతో కానీ అందరం మంచిగా ఉండగలిగితే చక్కగా ఎటువంటి గొడవ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు.
0: అవునండి. మరి మీ గురించి చెప్పలేదు మీరు.
1: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
0: ఓకే అండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్ రావు గారికి, లింగరాజు గారికి, సిమ్మి బాబాయ్ గారికి హాయ్ చెప్పండి.
0: హలో అండి.
1: హలో.
0: హలో
1: సౌమ్య గారు, సిమ్మి గారికి, బాబాయ్ గారికి, మన పవన్ గారికి, నాగేశ్ రావు గారికి, లింగరాజు గారికి హాయ్ చెప్పండి.
0: అందరికి హాయ్ అండి.
1: అలాగే ఒక మనసు నుంచి ఓ మనసా సాంగ్ ఇరా.
0: ఓకే అండి, తప్పకుండా. ఈ సాంగ్ ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా? ఈ సాంగ్ ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: పవన్ గారికి.
0: ఓకే అండి, మీరు అడిగిన వారికి ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాము. థాంక్స్ ఫర్ కాలింగ్.

0: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం పాస్. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడమ్. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: మేడం నా పేరు లక్ష్మయ్య. నాకర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సతాపురి మేడం మాట్లాడేది. లక్ష్మీవర్ధన్ మేడం.
0: ఓకే లక్ష్మయ్య గారు, మరి రోజు టాపిక్ వినేసారా అండి?
1: ఏం టాపిక్ మేడం?
0: మాటకి గొడవ నాపే శక్తి ఉంటుంది, అదే మాటకి గొడవని చేసే శక్తి ఉంటుంది.
1: మాట్లాడే
0: తీరు గురించి
1: మేడం, మాది తెలంగాణ కాబట్టి కొంచెం మాట అలాగ ఉంటుంది, ఆంధ్రలో అలాగ ఉంటాయి మేడం.
0: అవునండి.
1: మీరు అండి అంటారు, మేము నీవు అనిమించవు. నీవు నీవు అంట మేము. మీరు ఎక్కడ మీరు అనిమి అంటారు మేడం? తెలంగాణ మీరు మీరు అని ఏమండి మీరు అది అంటారు? మేము నీవు ఎవరు నీవు బయట అంట మేడం. మేము మాటలు మా తెలంగాణవి.
0: అవునండి అవునా.
1: మీది మాది అలాగే మేడం కొంచెం భాష.
0: అవునండి.
1: పని కొంతమంది ఆపరేట్ చేసుకుంటారు. నేను మమ్మల్ని మీరు అనాలి, మమ్మల్ని నీవెందుకు అంటావు అంటే మా తెచ్చే భాష అదే మేడం మా తెలంగాణ.
0: అంతే అంతే అండి.
1: అదే మేడం. అది అది కొంచెం భాష అలాగే అలా ఉంటుంది మేడం. మీరు మేము అంటే కొంచెం అలా ఉంటుంది మేడం.
0: ఓకే.
1: కానీ కొంచెం అప్పర్ తీసుకుంటారు మేడం. కొంతమంది అప్పర్ తీసుకుంటారు. నన్ను నీవెందుకు అన్నావు?
0: అవునా.
1: మీరు అన్నాలే, అండి అన్నాలే, అన్ని అంటే అవసరం మాకు దిక్కో అట్లా దిక్కుపట్టడం మేడం మాకు.
0: అవునండి.
1: అది మేడం దానికి. కానీ సరే మేడం, సరే ఏమన్నా ఉంటే మాడతాం తర్వాత మిత్రులు మాడతారు. ఈ పాట అయితే నాకు మన ఇది మేడం, మన కృష్ణది.
0: ఓకే అండి.
1: పాడి పాటలు వేసింది మాది మేడం.
0: ఏమండి?
1: పాడి పంటలు.
0: ఓకే.
1: ఇరుసు లేని బండి ఈశ్వరుని బండి అనే పాట మేడం. ఉందా మేడం పాట? చూడండి మేడం ఒకసారి.
0: ఉందండి.
1: పాట మేడం నాకు ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి. మరి
1: ఈ పాట డిలికెట్ మేడం, ముఖ్యంగా మా మిత్రుడు కర్నూలు జిల్లా బ్రహ్మయ్య గారికి అయి ముఖ్యంగా ఆయనకు.
0: ఓకే.
1: మన మరునాడు జిల్లా నుంచి మన పుల్పాటి వెంకటేష్ గారికి హాయి, బాలాజీ గారికి హాయి, సాతాపూర్ నాగశెట్టి గారికి హాయి మేడం.
0: ఓకే అండి. అందరికి హాయ్. వీరందరి కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాము, మీ కోసం ఈ సాంగ్. థాంక్స్ ఫర్ కాలింగ్.
1: ఓకే మేడం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం బస్. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో, శుభ సాయంత్రం అండి.
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
2: నల్గొండ జిల్లా చన్నపేట మండలం చీతరాల గ్రామం దమోద్ ఎక్కడాచారి మాట్లాడుతున్నాం మేడం.
1: హలో అండి, మరి రోజు టాపిక్ వినేశారా?
2: ఇల్లే మేడం.
1: ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మాటకి గొడవని ఆపే శక్తి ఉంటుంది, అదే మాటకి గొడవ చేసే శక్తి ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
2: ఇప్పుడు ఏదైనా గొడవలు పడుతుంటే తగ్గించే ఉపాయం చేయాలి, కానీ ఎక్కువ అయ్యే ఉపాయం చేయదు కదా మేడం.
1: అవునండి.
2: అప్పుడు ఏదో వాళ్ళకు నచ్చ చెప్పి గడబడు జర తక్కువ చెప్పాలన్నట్టు.
1: అవునండి.
2: మాకు అగ్ని సమాధిలో ప్రియతమ నీవే నా ప్రాణం అనే పాట వినిపించండి మేడం.
1: ఏ సినిమా అండి?
2: అగ్ని సమాధి.
1: అగ్ని సమాధి నుంచి
2: ప్రియతమ నీవే నా ప్రాణం అనే పాట ఉంది, వినిపించండి.
1: ఓకే అండి. మరి ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
2: మేడం,
1: ఈ సాంగ్ ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
2: అందరికి మీకు.

0: హెల్దో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: నా పేరు శోభారాణి అమ్మా. నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి, మరి రోజు టాపిక్ వినేశారా?
1: లేదమ్మా, చెప్పవా?
0: ఓకే, మాటలకి గొడవని ఆపే శక్తి ఉంటుంది, అదే మాటలకి గొడవ చేసే శక్తి కూడా ఉంటుంది.
1: ఏంటమ్మా, నాకు అర్థం కదా, నీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది.
0: అవునా, ఇప్పుడు ఓకేనా అండి? హలో, మాటలకి గొడవ చేసే శక్తి ఉంటుంది, అదే మాటలకి గొడవని ఆపే శక్తి కూడా ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
1: మాటలు తోటల్లా తేలుతూ ఉంటాయమ్మా కొంతమంది మాట్లాడేటప్పుడు.
0: అవునండి,
1: దాని వల్ల ఎదుటి వ్యక్తి చాలా ఇబ్బంది పడతారు. అదే మాట మళ్ళీ వేరొకళ్ళు వచ్చి చాలా స్మూత్ గా చాలా అందంగా చెప్తారు.
0: అవునండి,
1: అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆహా వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత చక్కగా చెప్పారు అనేసి మనం వెంటనే కూలైపోతూ ఉంటాం.
0: అవునండి,
1: అందుకనే మాట జారేది కాలు జారిన తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. మనకి ఇలాంటి పొడుపు కథలు కూడా ఊరికే రాలేదమ్మా.
0: అవునండి,
1: కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మాట పొదుపు అనేది ముఖ్యం. మాట 10 మందిలో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కొంచెం తెలుసుకుని స్పృహలో ఉండి మాట్లాడాలి ఎవరైనా సరే.
0: అవునండి, కరెక్ట్ గా
1: చెప్పారు. ఎదుటి వ్యక్తి బాధపడేలాగా మాట మాట్లాడకూడదు.
0: అవునండి,
1: కొంతమంది మాట్లాడుతుంటే అబ్బా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అని ఇంకా వినాలని అనిపిస్తుంది.
0: అవును,
1: అదే కొందరు మాట్లాడారు అనుకోమ్మా, ఎప్పుడు పోతాడు వీడు అనుకుంటూ ఉంటాం మనం.
0: అవునండి,
1: కాబట్టి ఇలాంటి అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మనం మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క పదాన్ని మనం ఇదిగా మాట్లాడినా కూడా అది జీవిత కాలంలో మన మీద మత్తగా మిగిలిపోయి ఉంటుంది.
0: అవును,
1: ఫలానా వ్యక్తి ఇలా అన్నారు అనేసి ఆ మాట అనేది కలకాలం నిలిచిపోతుంది.
0: అవునండి,
1: కాబట్టి ఎవరైనా సరే మాటని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం అనేది ముఖ్యమమ్మా.
0: అవునండి, చాలా బాగా
1: చెప్పారు. అయితే ఈ రోజు నేను ఇప్పుడు మనకి గోలీ సోడాలు అనేవి ఇప్పుడు ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు కదా.
0: అవునవును, అసలు కనిపించలేదు.
1: గోలీ సోడా మీద నేను 4 మాటలు చెప్దాం అనుకుంటున్నాను.
0: ఆ చెప్పండి చెప్పండి.
1: పాట వచ్చేసి లక్ష్మీ నివాసంలో సోడా సోడా ఆంధ్ర సోడా, ఆ పాట కావాలమ్మా.
0: ఓకే అండి.
1: అయితే గోలీ సోడా గురించి నేను చెప్తాను 2 మాటలు.
0: చెప్పండి.
1: నొరగలకెక్కే సోడా కార్బన్ డైఆక్సైడ్ కరిగిన ద్రవం, ఎండ వేడిమికి మిత్రుడు, చెమటలకెక్కే ఎండలో చల్లని సోడా, గొంతులో పడితే ప్రాణం వచ్చినట్టుంటుంది, నిమ్మరసం ఉప్పు కలిపిన సోడా స్వర్గం చూపు, సాల్ట్ సోడా మైమరిపించు, సీసా మూతిపై నల్లని గోలీతో గ్యాస్ కట్టి ఉంచితే గోలీని చేతితో నొక్కగానే కిసుక్కుమని శబ్దంతో హాయి గొలుపు, సోడా అందరికీ ప్రియనేస్తం, వేసవి తాపానికి పిల్లలకు సోడాతో ఒళ్ళు గడిగితే వడదెబ్బకు నివారణ మంత్రం, విందుల్లో సుష్టిగా భోంచేసినప్పుడు బిర్రైన ఉదరానికి సోడా దివ్య ఔషధం. ఏమని చెప్పను, ఎంతని వివరించను సోడా చరిత్ర, విన్న కొద్దీ వినాలనిపించు భవ్య చరిత్ర, నొరగలు చిమ్మే సోడా గొంతు నుండి గుండెల్లోకి చేరితే ఆ అనుభూతే వేరప్పా. అదమ్మా,
0: చాలా బాగా చెప్పారండి. చెప్పిన సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: మన రెడీ ఎవరైతే వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరికి నీకు కూడా డెడికేషన్ అమ్మా పాట. ఆ పాట చాలా బాగుంటది, పాత పాట అది. అవునమ్మా.
0: ఓకే అండి, మీరు అడిగినట్టుగానే ఈ సాంగ్ ప్లే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: సోడే ఆంధ్రా సోడే గోలీ సోడా జిల్ జిల్ సోడే. సోడా సోడా అంత సోడా గోలీ సోడా.

0: హిమాలయం చల్లదను నీ గొంతుకలు, రాళ్ళు తిల్లి తాగితే జీర్ణమవ్వాలి.
1: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: అమ్మా, మేము శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తూరు మండలం బైపల్ నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నామ్మా.
1: హలో అండి నాగేశ్వరరావు గారు, ఈ రోజు టాపిక్ వినేశారా?
2: బాగుందమ్మా, గత కొంత రోజుల నుంచి కూడా చేస్తున్నాము. అమ్మా, అభిలాష చిత్రంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పారిన సందే పొద్దు కాడ సంపంగి నవ్వింది అనే పాట వినిపించాలని కోరుతున్నామమ్మా.
1: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాము.
2: అమ్మా, ఇందులో మా మిత్రుల పేర్లు చెప్పనా?
1: అయ్యో చెప్పండి తప్పకుండా.
2: మిత్రులు బండారు, త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాల రావు, పాదం పోలయ్య, ఎం బాబురావు, ఎం రజని, నాగనాథ్ గుప్తా.
1: ఓకే అండి, అందరికి హలో. మీరు
2: అడిగినట్టుగానే
1: సరే మీరు అడిగినట్టుగానే ఈ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ సౌమ్య మేడం గారు, బాగున్నారా మేడం?
0: బాగున్నాను పోలే గారు, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నాం మేడం.
0: ఆహా, మరి రోజు టాపిక్ వినేశారా అండి?
1: విన్నాం మేడం, మాట గురించి కదా మేడం.
0: అవునండి,
1: మాట గురించి కదా మేడం.
0: అవునండి, అవునవును.
1: ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు మేడం.
0: అవునండి.
1: అవతల అవతల మనిషి బాధపడేటట్టు మనం మాట్లాడకూడదు. ఒక మాట మాట్లాడినప్పుడు పోయిన మాట మళ్ళీ తిరిగి రాదు, వెనక్కి తీసుకోలేము.
0: అవునండి.
1: మనం చాలా అచ్చి తూచి జాగ్రత్తగా మాట్లాడాలి.
0: అవునండి.
1: మాటలు కూడా పొదుపుగా మాట్లాడాలి మేడం. మంచి మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, చెడ్డ మాటలు పొదుపుగా మాట్లాడాలి. ఏదైనా తగాద పడ్డప్పుడు ఎట్లా ఇట్లా చేరని తిట్టుకుంటారు మేడం, అలా చేయకూడదు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటున్నా మేడం.
0: ఓకే అండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? ఖైదీ కాళిదాస్ మూవీ నుంచి.
0: ఓకే.
1: ఎవరి చక్కని వాడు, ఎంతకు చిక్కని వాడు, ఎప్పటికి దారికొస్తాడు. ఎవరి చక్కని చుక్క, సోకు దీని దానికి మొక్క, కాదన్నా వెంట పడుతుంది. కాదన్నా నా వెంట పడుతుంది.
0: ఓకే అండి, చాలా బాగా పాడారు మీరు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
0: మరి ఎవరికైనా
1: విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట డెడికేట్ చేస్తూ, అలాగే మీకు మిగతా ఆర్జీలందరికి, విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్, అందరికి బాయ్ మేడం.
0: ఓకే అండి, మీకోసం ఈ చక్కటి సాంగ్ ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: మేడం అశోక్. మేడం మార్కాపురం. మేడం,
0: హలో అశోక్ గారు, మరి రోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం గారు, మాట గురించి. మేడం మాట కొంతమంది కలుపుతుంది, కొంతమంది విడగొడుతుంది మేడం.
0: అవునండి.
1: అయితే మేడం గారు, మాట్లాడేటప్పుడు మాక్సిమం ఆలోచించి మాట్లాడే మేడం, మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడడం, హలో
0: హలో
1: మేడం గారు, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి మేడం.
0: అవునండి.
1: ఒకవేళ మాట్లాడడం తెలియకపోతే ఎదుటి వారు మాట్లాడేది దాన్ని బట్టి నేర్చుకొని, నేనైతే అలాగే నేర్చుకున్నాను మేడం, ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి నేర్చుకొని మాట్లాడాలి. చాలా వరకు అయితే నాకు ఎలా మాట్లాడాలి అనేది తెలియదు, మాట్లాడాలన్నా కూడా ముఖ మాట్లాడతాను. అలాంటిది చాలా నేను ఆకాశవాణి కానీ లేదా మిగతా మన విష్ణు పౌరాణం కానీ మిగతా ఉంటాయి కదా ఫోన్, అవి ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఎలా మాట్లాడాలనేది చాలా వరకు నేర్చుకున్నాను మేడం. మన మాట 10 మందిని కలిపి ఎలా ఉండాలి కానీ 10 మందిలో చిచ్చు పెట్టి ఎలా ఉండకూడదు మేడం. అలా ప్రతి ఒక్కరూ నేర్చుకుని అలా ప్రతి ఒక్కరూ మాట్లాడగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం మేడం గారు.
0: ఓకే అండి, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ ఏమైనా సాంగ్ వినాలనుకుంటున్నారా
1: మేడం? పవిత్ర వందం మూవీలో మాయదారి మాయదారి అందం అనే సాంగ్ ఉంది మేడం.
0: ఏ మూవీ అండి?
1: వెంకటేష్ పవిత్ర బంధం.
0: వెంకటేష్ పవిత్ర బంధం,
1: మాయదారి మాయదారి అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే అండి. మరి టైం అయితే అయిపోవచ్చింది కదా, నాకైతే మీతో పాటు చాలా సేపు మాట్లాడాలనిపిస్తుంది, బట్ ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి రేపు పొద్దున 5 o'clock షార్ప్ మళ్ళీ కలుసుకుందాం మస్ట్ టైం పాస్ ప్రోగ్రామ్ లో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565

0: చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: హై లిసనర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. 2 ఏళ్ల క్రితం స్త్రీ 2తో ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అగ్ర కథానాయికగా కొనసాగుతోంది శ్రద్ధా కపూర్. ఇప్పుడు ఆమె ఓ బయోపిక్ తో అలరించనుంది. మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి విఠాభాయ్ బావు మాంగ్ నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఓ చిత్రంలో శ్రద్ధ ప్రధాన పాత్రలు నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. తాజాగా ఓ పాటతో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. 800 మంది డాన్సర్ల మధ్య ఈ గీతాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారని, ఇది శ్రద్ధా పాత్రకు సంబంధించిన ప్రయాణాన్ని చూపించనుందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు ఈత అనే పేరు కూడా పరిశీలనలో ఉంది. లిజనర్స్, మరి మరొక ఫిల్మ్ న్యూస్ గురించి తెలుసుకుందాం అండి. అమ్మవారి పాత్రతో గాలి చిత్రం రూపుదిద్దుకుంది. నా మనసుని హత్తుకున్న ఆ పాత్ర చూశాక నాకు నా మిత్రుడు కోడి రామకృష్ణ తీసిన అమ్మోరు సినిమాని గుర్తుకొచ్చింది అన్నారు ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావు. ఆయన, నిర్మాత సాయి వెంకట్ ముఖ్య అతిథులుగా ఇటీవల గాలి సినిమా విజయోత్సవం జరిగింది. రామ్ ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్, పెరుమండ్ల, చంద్రకళ, చంద్ర, రోజారాణి, సుబ్బారెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రమే గాలి. టి రాము దర్శకత్వం వహించారు. చందా లక్ష్మీనారాయణ నిర్మాత. వేడుకనుద్దేశించి రేలంగి నరసింహరావు మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఓ సినిమా 25 రోజులు ప్రదర్శితం కావడం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా ఆ ఘనతని సాధించింది అన్నారు. ఇక గాలి విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది అంటున్నారు దర్శక నిర్మాతలు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ஆல்ரெடி கசையா சைக்கிளோ.
1: வெல்கம் பேக் டு டாலிவுட் டாக்கீஸ். డెలిలో పాత్రలో కనిపించే సర్వం మాయా చిత్రంతో క్యూట్ దెయ్యంగా యువతలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది మలయాళ తార రియా సిబు. ఈ నెల 15న అతిరథి చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించనున్న రియా తదుపరి తమిళ అగ్రహీరో విక్రమ్ తో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. మరి ఈ విషయాన్ని డెల్లు మా చిత్రంతో నటించబోతోంది అంటూ చియాన్ 63 చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విక్రమ్ కథనాయకుడిగా దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. గతేడాది విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వీర ధీర శూర పార్ట్ 2 సినిమాకి రియా సిబు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె అదే హీరో సరసన నటించబోతోందని చిత్ర బృందం పోస్టర్ ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఇన్స్టాలో అగ్నికి ఆద్యం పోస్తున్నాం. చియాన్ 63 తరగణంలో ఫిమేల్ లీడ్ గా డెలిలు రియా సిబు భాగమయ్యారు అనే వ్యాఖ్యల్ని జోడించింది. లిజనర్స్, ఇప్పుడు మనం మరొక ఫిల్మర్స్ గురించి తెలుసుకుందామండి. శ్రీ అమ్మ భగవాన్ బోధనల ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు మధురి రాజా.

ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకి ఏదైనా సాధ్యమే అనే పేరుని ఖరారు చేశారు. దైవం తోడుంటే అనేది ఉపశీర్షిక. అనిల్ మునుగునూరి నిర్మిస్తున్నారు. మరి గురువారం హైదరాబాద్ లో టైటిల్ ఆవిష్కరణ వేడుక జరిగింది. ఆధ్యాత్మికతతో ముడిపడిన కథ ఇది. ప్రతి మనిషి తన ఇష్ట దైవంతో బలమైన అనుబంధాన్ని పెంచుకుని దుఃఖాలు బాధల నుంచి విముక్తి పొందవచ్చనే అంశం ఇందులో కీలకం అని సినీ వర్గాలు చెప్పాయి. డిస్నెస్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: వాల్సినస్ వింటున్నారు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. తిమ్మరాజపల్లి టీవీ ఒక మంచి సినిమా అనే ముద్ర కుటుంబ ప్రేక్షకుల్లో ఉంది. నిర్మాతగా మంచి చిత్రం తీశాననే సంతృప్తిని నాకు మిగిల్చింది. నేటి నుంచి మా సినిమాని ఆహారం చూస్తారని ఆశిస్తున్నాను అని కిరణ్ అబ్బవరం అన్నారు. సాయితేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్ గా మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం తిమ్మరాజపల్లి టీవీ. సుమేరా స్టూడియోస్తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించారు. తేజ వెల్చర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం 17 విడుదలైంది. ఈ మూవీ నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి గురువారం నిర్వహించిన తిమ్మరాజపల్లి టీవీ సంబరాలు ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, నేను హీరోగా చేస్తున్న చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ పూర్తయింది. గువ్వల చెరువు ఘాట్ షూటింగ్ చివరి దశలో ఉంది అన్నారు. మరి థియేటర్స్ లో మా సినిమాను ఆదరించారు, ఓటీటీలో కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అని మునిరాజ్ పేర్కొన్నారు. అలాని ఇప్పుడు మనం మరొక ఫిల్మ్ నెస్ గురించి తెలుసుకుందామండి. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే సినిమా అరే ఆపండ్రా వినోద భరితంగా ఉత్కంఠ భరితంగా సాగుతుందని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు, నటుడు తల్లాడ సాయి, నిర్మాత అశోక్ నిమ్మల, నటులు భద్రం, కిషోర్ దాస్ మాట్లాడుతూ, నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో 50 థియేటర్లలో మా సినిమాని విడుదల చేస్తున్నా. మంచి హాస్యం, అడవిలో ప్రయాణం నేపథ్యంలో సాగే మా అరే ఆపండ్రా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ కలిగిస్తుంది అన్నారు. లిసనర్స్, మరి ఇంతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మెలగలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్.

0: చర్మ వ్యాధి నిపుణులు,
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
0: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
0: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
5: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: After a short break, welcome back to Teenmark. మరి లిజనర్స్, ముందుగా మనం వేరే ఫస్ట్ హిందీ సాంగ్ షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పడుకోని గారు కలిసి నటించిన ఓం శాంతి ఓం మూవీ నుంచి ధూమ్తానా. మరి శ్రేయా ఘోషల్ అండ్ అభిజిత్ గారు పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉందండి, విని ఆనందించండి.

0: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేసాం కదా. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ తెలుగు సాంగ్. మన రామ్ పూతినేని అండ్ అనుపమా పరమేశ్వరన్ కలిసి నటించిన ఉన్నది ఒకటే జిందగీ మూవీ నుంచి ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే అంటూ దేవిశ్రీ ప్రసాద్ గారు పాడిన ఈ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉందండి. విని ఆనందించండి.
1: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట,

ఓకే లిసనర్స్, బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేశాం కదా. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ తెలుగు సాంగ్. మన రామ్ చరణ్ అండ్ కియారా అద్వాని గారు కలిసి నటించిన వినయ విజయ రామ మూవీ నుంచి ఎక్ బార్ డప్పేసి స్టెప్ మార్ అంటూ డిఎస్పీ అండ్ రన్నయ్య రెడ్డి గారు పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉందండి. విని ఆనందించండి.

0: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేసాం కదా. నెక్స్ట్ మీకోసం ఫెంటాస్టిక్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.
1: நினச்சண்ட துண்டமா வெட்டி கழிச்சு போட்டுடுவேன்.

0: టైగర్ కాహుకు. అర్థమైందా రాజా?
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
5: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేసాం కదా. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ హిందీ సాంగ్. ఆ సాంగ్ ఏంటా అంటారా, రణబీర్ కపూర్ అండ్ అనుష్క శర్మ గారు కలిసి నటించిన ఏ దిల్ హై ముష్కిల్ మూవీ నుంచి క్యూటీపై. మరి ప్రీతం అండ్ ప్రదీప్ సింగ్ గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉందండి, విని ఆనందించండి.

ఓకే లిస్నర్స్, బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేశాను కదా, మరి మీరు వినబోయే నెక్స్ట్ తెలుగు సాంగ్ నితిన్ గారు యాక్ట్ చేసిన లైవ్ మూవీ నుంచి బొమ్మోలెగున్నదిరా పోరి బం బం బాటిగుందిరా నారీ అంటూ మన రాహుల్ సిప్లిగంజ్ అండ్ రమ్య బెహ్రా గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉందండి. విని ఆనందించండి.

0: ఓకే లిజనర్స్, ఇవాళ మన తీన్మార్ లో బ్యూటిఫుల్ తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదా. మళ్ళీ ప్రసారమయ్యే తీన్మార్ లో ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ నిత్య.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఉంటుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.